ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 47 సెకండ్లు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 ఆగస్టు నెల 4వ తేదీ ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో బద్ధకం డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్తుతి వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావంలో అనుకూలమైన పంటలు ఈ అంశంపై శాస్త్రవేత్త కె మమత గారి ప్రసంగం వింటారు. 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం శ్రీ పల్లెర్ల రామమోహన్ రావు గారిచే కవితాపఠనం వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమ సమీకృత వైద్య విధానం ఈ అంశంపై డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిజయ గారి గానం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్న వారు వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి బెగం అక్తర్ గారిచే గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు పిల్లల హక్కు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు.

ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోదరాణి కథ ఒగ్గు కథ వినిపిస్తారు. 1వ భాగం శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో వానాకాలంలో కందిపంట సాగు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలు మేకలు కాలిపుండు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త

0: July and at other places across the country over the NEET examination paper leak issue. Food regulator FSSAI has prohibited Dabur India from selling many products such as honey, cow ghee and edible oils using 100% claims, saying that such labelling is against the law. In a social media post, FSSAI has informed that it has issued a prohibition order to Dabur India Limited over the sales of fruit products carrying misleading 100% claims including honey, apple cider vinegar, virgin coconut oil, sesame oil, cow ghee, coconut water, coconut milk and other such items. The India Meteorological Department, IMD, has issued a red alert for heavy to very heavy rainfall over Assam, Meghalaya, sub-Himalayan West Bengal and Sikkim till today. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh and Uttarakhand during the next 3 to 4 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో బద్ధకం డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: అలసత్వం, మందగుండితనం, బద్ధకం, మంద స్వభావం ఇవన్నీ తామస లక్షణాలు. సృష్టిలో జీవులన్నింటికీ చైతన్యం ఉంటుంది. చైతన్యం అంటే మెళకువ. మెళకువ, కదలికలు అనేవి జీవులన్నిటికీ ఉంటాయి. శరీరానికి తగినంత విశ్రాంతిని భగవంతుడు నిద్ర రూపంలో అనుగ్రహిస్తాడు. తిరిగి మేలుకున్న తరువాత పనిపాటలలో మునిగి పనిచేసేందుకు కావలసినంత శక్తిని, సమకూర్చుకునే సామర్థ్యాన్ని కూడా ప్రసాదించాడు. సమయానికి తగినట్లుగా సూర్యోదయం అవుతుండగానే ప్రాణికోటికి చైతన్యం వస్తుంది, బద్ధకం వదిలిపోతుంది. అన్నీ సవ్యంగా ఉండి, మానసిక శారీరక దౌర్బల్యాలు లేకుండా ఉండి పని చేయకుండా ఉంటున్నారంటే దానికి బద్ధకమే కారణం. అంటే ఎప్పుడూ శ్రమిస్తూ కష్టపడుతూ పనిచేస్తూ ఉండడమనే అర్థం కాదు. శక్తియుక్తులను సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో వినియోగించుకుంటే సద్వినియోగం అవుతుంది. అవసరమైన సందర్భంలో కూడా పనులు చేయకుండా కూర్చుంటే అటువంటి బద్ధకస్థుడు సుఖపడుతున్నాననుకుంటాడేమో, కానీ దానివల్ల దుష్ఫలితాలే ఎక్కువ. సేవకులో తమవారు కూర్చోపెట్టి అందిస్తూ అతి గారాభం చేస్తేనో, కాలు చెయ్యి కదపకుండా చిటిక వేస్తే పనులు జరిపించుకునే శక్తి ఉంటేనో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబంలో కానీ కార్యాలయాల్లో కానీ కొందరు కష్టపడుతుంటే, కొందరు మాత్రం కూర్చున్న చోటు నుండి కదలకుండా ఉంటే బద్ధకాన్ని వదిలించుకోవడం కష్టమే. కూర్చున్న చోటు నుండి కదలకపోవడం అంటే బాధ్యతలను తప్పించుకోవడమని ఇక్కడ అర్థం. పని మానివేసి తిరగడమని అర్థం కాదు. వయోభారం, అనారోగ్యం, బాల్యం, ఆర్థిక పరిస్థితులు మొదలైన విషయాలు బద్ధకానికి మినహాయింపులుగా ఉంటాయి. కానీ ఉత్సాహం ఉండాల్సిన చోట బద్ధకం ఉంటే మాత్రం భరించడం కష్టం. కొందరు వయోవృద్ధులైనప్పటికీ చిలాకీగా ఉంటూ పనులు చేసుకునేవారు, పనులను చేసి పెడుతూ ఉండేవారు కనిపిస్తూ ఉంటారు. దీనికి భిన్నంగా యుక్త వయస్సులో ఉన్న పిల్లలు, బాధ్యత కల నడి వయస్సు వారు ఉసూరుమంటూ పనుల పేరు చెబితేనే పారిపోయేవారున్నారంటే వారిలో బద్ధకం పాలు ఎక్కువ. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అని బద్ధకస్తులను గురించి చెప్పిన శ్రీశ్రీ ఉత్సాహం కలవారిని ఉత్సాహపరుస్తూ, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అని ఉత్సాహపరిచాడు. బద్ధకాన్ని వదిలిపెడితేనే కదా పని మొదలయ్యేది. పనితో సత్ఫలితం, ఆ సత్ఫలితంతో సుఖం వస్తుంది. అందుకే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఒక్కొక్కసారి బద్ధకించడం మానవ మాతృలకు సహజమే. కానీ దానిని అలవాటుగా చేసుకుంటే పతనావస్థకు దిగజారుస్తుంది. పని చేసుకోవడం నామోషి కాదు. ఈ దృక్పథం మారాలి. తమ పనులు తాము చేసుకోవడాన్ని అదృష్టంగా భావించాలి. బద్ధకించే ఒక పనిని మానితే 10 పనులు చేయాల్సి వస్తుంది. అందుకే బద్ధకస్తుడికి పని ఎక్కువ అన్నారు. బద్ధకించకుండా ఎప్పటి పని అప్పుడు చేస్తే పని భారం తగ్గుతుంది. చారుచర్య ఇలా బోధించింది. బద్ధకమ్ము వదలి బ్రాహ్మముహూర్తమ్మునందు మేలుకాంచుటవసరమ్ము, ఉదయవేళ విచ్చి ఉన్న సరోజమ్ము చేరు, సుగుణములను చేరు లక్ష్మి. ఉదయాన వికసించిన పద్మంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తెల్లవారుజాము

0: మన లేచిన వారి బుద్ధి స్వచ్ఛమై ప్రశాంతంగా చురుకుదనంతో ఉంటుంది. ఈ విధంగా తెలివితేటలతో ఆలోచనలతో మంచి పనులు చేస్తే శ్రీమంతులవుతారు. సోమరితనాన్ని విడిచిపెట్టాలి, సంపదలను పొందాలి.
1: బద్ధకం, డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా సమీకృత వైద్య విధానం ఈ అంశంపై డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్తుతి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి సి శ్రీవిద్యా గారి గానం ప్రసారమవుతుంది. పదకొండు గంటల 3 నిమిషాలకు యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజా గారి గాత్రం వింటారు. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఎల్నినో ప్రభావంలో అనుకూలమైన పంటలు, ఈ అంశంపై శాస్త్రవేత్త కె మమత గారి ప్రసంగం.
2: రైతు సోదరులకు స్వాగతం. ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో అనుకూల పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలి మన రాష్ట్రంలో, ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఇక వారిని అడిగి వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకుందాం. నమస్కారం అండి మమత గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఈ వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, మరి ఇట ఏర్పడినప్పుడు ఎటువంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది, ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ముందుగా రైతు సోదరులకు తెలియచేయండి.
3: ఈ ఎల్నినో పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలు కానీ ప్రస్తుతం వేసుకోవాల్సిన పంటలు కానీ చాలా ముఖ్యమైన అంశం. దీన్ని మామూలుగా ఎల్నినో ఏర్పడడానికి ముఖ్య కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కడం వలన వర్షాలు తక్కువగా రావడం, బలహీనమైన ఋతుపవనాలు, అంటే ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షపాతం లేకపోవడం, వేడి గాలులు ఎక్కువగా రావడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, కరువు సంభవించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఋతుపవనాలు సమయానికే వచ్చినా తర్వాత మెల్లిగా మనకు మధ్యంతర కరువు, చివరి దశ బెట్ట అనేది సాధారణంగా సంభవిస్తూ ఉంటుంది.
2: ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ పంటలు వేసిన సందర్భంలో మొక్కలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మరి ఈ పరిస్థితుల అనుకూలంగా ఏమైనా పంట మార్పిడి కూడా చేసుకోవాలా, విత్తుకోవాలి, ఇటువంటి వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
3: తప్పకుండా. వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనకు ఆల్రెడీ పంటలు అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో నమోదైనాయి, తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఆల్రెడీ మనకు సాగు చేస్తున్న పంటలు కూడా ఆ పంటల పరిస్థితి అనేది అంత బాగోలేదు. ముందుగా వేసుకున్న పంటల్లో కూడా మనకు పరిస్థితులు అంత బాగోగా లేవు. పంటలు వడలిపోవడం, వర్షాలు లేక బెట్టకు గురవ్వడం అనే అంశాలని మనం గమనించడం జరిగింది. తక్కువ వర్షపాతం వల్ల, ఋతుపవనాలు ఆలస్యం అవ్వడం వల్ల చాలా వరకు పంటలు అనేది వేసుకోలేదు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొలక నుండి శాకీయ దశలో పత్తి పంట ఉన్నది. ఈ పత్తి పంట మనకు పోషకాలను పిచికారీ చేసినట్లయితే మనకు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 1919/19/19/19 లేదా పొటాషియం నైట్రేట్ అనే రసాయనాలను మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా పొటాషియం పోషకాలను మనం పిచికారీ చేసినట్లయితే పంట అనేది బెట్టను తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సూక్ష్మధాతు లోపాలు ఉంటే గనక ఫార్ములా 4, ఫార్ములా 6 అనే రసాయన మందులను 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే బెట్ట పరిస్థితిలో ఉన్న పంట కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: చాలా చక్కగా పత్తి పంట గురించి ఏ విధంగా సంరక్షించుకోవాలన్న వివరాలు అందజేశారు, బాగుంది. తర్వాత మీరు క్షేత్ర పరిశీలన కూడా చేసినట్లు మీరు తెలియజేస్తున్నారు, మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఏ పంటలు మన రైతులు విత్తుకున్నారు?

0: మరి ఆ పంటలు కూడా ఇదే విధంగా మనం సంరక్షించుకోవచ్చా? ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు ఒకసారి చెప్పండి.
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి తర్వాత వరి, వరి అనేది ప్రస్తుతం నారుమడి దశలో ఉన్నప్పటికీ నారుమడిలో వరి అనేది కొంచెం పాలిపోయి అనగా ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగు వర్ణంలో ఉండడము, లేదనంటే చాలా వరకు ఈ వరి నర్సరీలో కూడా చచ్చిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. ఎప్పుడైతే నర్సరీలో వరి మనకు తక్కువగా పాపులేషన్ ఉంటుందో, సాంద్రత అనేది తక్కువగా ఉంటుందో, అప్పుడు మనం ఒకసారి నీటిని తీసివేసి సాఫ్ అనే రసాయనంతో మనం ఒకసారి పిచికారీ చేసి మరల నీటిని అందించినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనిని మళ్ళీ నాటుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ఎకరాని కోసం నాటిన నారుమడి అర్ధ ఎకరానికే సరిపోవడము, లేదంటే రకరకాల ఇబ్బందులు, తక్కువ సాంద్రతలో మనం వరి నాటుకొని తక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలో వరి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది.
0: వరి పంట గురించి, వరి నారుమడి గురించి వివరించారు, బాగుంది. ఇంకా ఈ వరి పత్తి తర్వాత ఏ పంటను అధికంగా మన రైతులు సాగు చేస్తున్నారు, ఏమైనా గమనించినట్టయితే వాటి గురించి కూడా వివరించండి.
1: ఇంకా మిగిలిన పంటలు మాట్లాడుకున్నట్లయితే మొక్కజొన్న, కంది ఈ రెండు పంటలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మొక్కజొన్నలో బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే పోషకాలను అందించడము, ఒకసారి అంతర సేద్యం చేయడము, దీని ద్వారా అంతర సేద్యం చేయడం ద్వారా ఒక ఆచ్ఛాదన అంటే మల్చింగ్ లేయర్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా భూమి ఉపరితలం నుంచి ఏదైతే నీరు ఆవిరి రూపంలో వెళ్తుందో అది తగ్గడము, మొక్క కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పంట కంది పంట. కంది పంటకు సహజంగానే బెట్టం తట్టుకునే గుణం ఉంటుంది. కానీ రైతులు క్షేత్రస్థాయిలో కంది పంటలో ఎరువుల యాజమాన్యాన్ని సరిగ్గా చేపట్టకపోవడం చాలా గమనించడం జరిగింది. ముఖ్యంగా కంది పంటకు పొటాష్ ఎరువును మనం ఇయ్యము. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో కంది పంటకు పొటాషియంను అందించడం ద్వారా మనకు నీటి సమతుల్యత అనేది ఏర్పడి మనకు చాలా రోజుల వరకు కంది పంట బెట్టం తట్టుకుంటుంది.
0: మరి మొక్కజొన్నకు ఎటువంటి పొటాషియం నైట్రేట్ కానీ 19:19:19 ఈ మందు పిచికారీ ఏమన్నారు ప్రతికైతే, మరి మొక్కజొన్నకు కూడా ఇదే చేయాలా ఏదైనా ఉంటుందంటారా? ఈ బెట్ట పరిస్థితి తట్టుకోవడం, పాలిపోవడం ఇటువంటి సందర్భంలో
1: మొక్కజొన్న అనేది రైతులు చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ ఎరువులతో పండిస్తున్న పంట. కాబట్టి తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19:19:19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ వాళ్ళు పిచికారీ చేసుకోవచ్చు.
0: ప్రతిలో ఏ విధంగా వాడతామో ఈ పిచికారి చేసే మందులు ఆ విధంగా వాడుకొని చక్కగా మనం సంరక్షించుకోవచ్చు అంటారు ఈ మొక్కజొన్న పంటని.
1: అవునండి.
2: ఎల్నినో ప్రభావంలో అనుకూలమైన పంటలు ఈ అంశంపై శాస్త్రవేత్త కె మమత గారి ప్రసంగం విన్నారు.

ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకల కాలిపుండు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్ గారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం రెండో సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్టంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం రెండో సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని, ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా, ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి.

0: మున్సిపాలిటీ కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
1: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: అరవై ఐదు రూపాయల దాకా ఉంది, దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకి అందించడం కూడా జరుగుతోంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికి అవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది.

0: ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం రెండో సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తా. లోకసభయా సర్వోచ్చ న్యాయాలయ సంశోధన విధేయకం పారితం. అనేన విధేయకేన భారతస్య ప్రధాన న్యాయాధీశం విహాయ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా 33 ఇత్యతః 37 పర్యంతం వర్ధిష్యతే. అస్య వర్షస్య మై మాసే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు అస్మిన్ విషయే అధ్యాదేశం ప్రసారితవతీ ఆసీత్. కేంద్రీయ విధి న్యాయ మంత్రి అర్జున రామ మేఘవాలః ఏతత్ సంశోధన విధేయకం లోకసభాయాం ప్రస్తుతవాన్. అసౌ అవదత్ యత్ ఏతత్ న్యాయ వ్యవస్థాయాం ప్రవర్తమాన పరిష్కార ప్రక్రియా దిశి మహత్వపూర్ణ పదక్షేపః అస్తి. విపక్షదలానాం విరోధ కారణాత్ లోకసభాయాః కార్యం అశేషి అపి దినే బహువారం స్థగితం జాతం. కార్యారంభానంతరం లోకసభాధ్యక్షః ఓం బిర్లా గ్లాస్గో నగరే ఆయోజితాసు 23తమ రాష్ట్రమండల క్రీడాసు ఉత్కృష్ట ప్రదర్శనం కృతవతాం క్రీడకానాం అభినందనం అకరోత్. తదనంతరం ప్రశ్నకాలస్య ఆరంభే విపక్షసదస్యై ఛాత్రాందోళనేషు కథితస్య ఆరక్షక బల ప్రయోగస్య విషయః ఉత్థాపితః. అస్మిన్నేవ సమయే సాంఖ్యికీ కార్య క్రియాన్వయన మంత్రి రావ్ ఇంద్రజీత్ సింహః భారతీయ సాంఖ్యికీ సంస్థాన విధేయకం ప్రస్తుతవాన్. తథా విత్తమంత్రీ నిర్మలా సీతారమణ్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ ఇత్యేతత్ విధేయకం ప్రస్తుతవతి. విధానసభాయాః ఉపనిర్వాచనేషు జనసురాజదలస్య నేతా ప్రశాంతకిశోరః బిహారరాజ్యస్య బాకీపుర ఆసనె విజయం ప్రాప్తవాన్. తత్రైవ గుజరాతరాజ్యస్య మంజలపుర ఆసనె భాజపాదలేన స్వస్థానం పునః ప్రాప్తం. మధ్యప్రదేశస్య దతియాస్ ఆసనె చ కాంగ్రెస్దలేన విజయం అవాప్తం. బిహారే ప్రశాంతకిశోరః భాజపాదలస్య ప్రత్యాశినం నీరజకుమారం 24,321,000 పరాజితవాన్. అసౌ 150,164,000 ప్రాప్తవాన్. గుజరాతే భాజపాదలస్య ప్రత్యాశీ సతీష పటేలః కాంగ్రెస్దలస్య భీకాభాయి రబారి ఇత్యేనం 30,000 పరాజితవాన్. మధ్యప్రదేశస్య దతియా ఆసనె కాంగ్రెస్దలస్య ప్రత్యాశీ ఘనశ్యామ సింహః భాజపాదలస్య ఆశుతోష తివారి ఇత్యేనం 6,000 పరాజిత్య పునరపి విజయం ప్రాప్తవాన్. ఏతేభ్యః త్రయేభ్యః విధానసభాసనేభ్యః మతదానం విగతమాసస్య 30 దినాంకే ఏవ సంపన్నమాసీత్. తెలంగాణాయాః హైదరాబాదస్థలె అద్య బ్రిక్స్ భ్రష్టాచార విరోధి కార్యదలస్య సహైవ సంపత్తి పునర్ప్రాప్తేః బ్రిక్స్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్ ఇత్యస్య ద్వితీయోపవేశనం ప్రారప్స్యతే. అస్య ద్విదివసీయోపవేశనస్య ఆయోజనం స్థైర్యాయ నవోన్మేషాయ సహయోగాయ నిరంతరతాయై చ నిర్మాణం ఇతి విషయమాధారీకృత్య క్రియతే. అస్మిన్ కార్యక్రమే బ్రిక్స్ సదస్య దేశేభ్యః వరిష్ఠ నీతి నిర్మాతారః వ్యావహారిక విశేషజ్ఞాః సహైవ భ్రష్టాచార విరోధి విధి ప్రవర్తన అభికరణానాం ప్రతినిధయః అపి భాగం గ్రహీష్యంతి ఇతి సంభావ్యతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః నవదిల్ల్యాం ఉజ్బెకిస్తానదేశస్య విదేశమంత్రిణా బక్తియార్ సైదోవ్ ఇత్యనేన సహ వార్తామకరోత్. ఉభాభ్యాం మంత్రిభ్యాం భారత్ ఉజ్బెకిస్తానయోః రణనీతిక సహభాగితాయాః విస్తృత సమీక్షా కృతా. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ అవదత్ యత్ భారతీయ క్రీడకై గ్లాస్గో నగరే

0: योजितासु षड्विंशत्यधिक द्विसहस्रतम वर्षस्य राष्ट्रमंडल क्रीडासु भारतं पदक तालिकायां चतुर्थ स्थाने स्थापयित्वा गौरवपूर्णं इतिहासं विरचितम्। भारतर्तु विज्ञान विभागेन अद्य असम मेघालय उपहिमालयीय पश्चिम बंगाल सिक्किमेषु अतिवृष्ट्यै रक्तवर्णीय संचेतना प्रसारिता इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు సిహెచ్ నరహరి గారు.
2: సంగారెడ్డి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావం, ప్రతికూల పరిస్థితుల గురించి భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు, జిల్లాల వారి అమలు తీరుపై మంత్రి సమగ్రంగా చర్చించారు. ఎల్నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, దీని ప్రభావాన్ని అర్థం చేసుకుని నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా ముందస్తు ప్రణాళికతో పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నారాయణ్ ఖేడ్ మండలం జూకల్ శివారులో 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందుబాటులోకి వచ్చిందని, యువత ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్య, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డితో కలిసి మంత్రి సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శాఖ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులోకి ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్తో కలిసి మంత్రులు ప్రారంభించారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 7 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా 8వ డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు. 200 కోట్ల రూపాయలతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నామని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించామని వెల్లడించారు. చిన్నారుల ఆరోగ్యంతోనే బలమైన దేశాభివృద్ది సాధ్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ లలితాదేవి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల వరకు విద్యార్థులంతా తప్పక ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఓటర్ల నుంచి సేకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో 76.90% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, జిల్లాలో నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్లో 87.66%, ఆందోల్లో 86.23%, జహీరాబాద్లో 80.36%, సంగారెడ్డిలో 77.47%, పటాన్చెరులో 62.78% డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పట్టాంచెరులోని ఇక్రిసాట్లో రాష్ట స్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఎల్నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్పై సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు పారదర్శకంగా అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా

0: బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు.
1: సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు సిహెచ్ నరహరి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది, కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెబుతున్న పోలీస్ చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37 పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

0: भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है। वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है।
1: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయలకు మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 2007 నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూవీలర్, రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూవీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దశల వారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ కృష్ణదాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25 నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విద్యలో నాణ్యత

తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.

ఈనాటి కార్యక్రమంలో శ్రీ పల్లెర్ల రామ్మోహన్ రావు గారిచే కవితా పఠనం, ఆస్తమా సమీకృత వైద్య విధానం డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయాలు వింటారు.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ పల్లెర్ల రామమోహన్ రావు గారిచే కవితా పఠనం వింటారు.
1: ఒక్కటే

0: మీరింతవరకు శ్రీ పల్లెర్ల రామమోహన్ రావు గారిచే కవితా పఠనం విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా సమీకృత వైద్య విధానం. డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్మా సమస్యకు సమీకృత వైద్య విధానాన్ని తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారినాడికి అనుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో వివిధ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంట్ వెల్నెస్, రోగి స్వస్థత పరచబడాలన్న ఒక తపనే వివిధ వైద్య విధానాలను కూడా సమీకృతం చేసి అన్నిట్లోంచి ఏ విధానమైతే బాగుందో దాన్ని అవలంబించి పేషెంట్ని ఆరోగ్యవంతుడు చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా పాపులర్ అవుతుంది. మీరు ఒక అలోపతి డాక్టర్గా గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మీ వైద్య విధాన క్రమంలో ఆకుపంక్చర్ కూడా నేర్చుకుని ఈ ఆకుపంక్చరు అలోపతి రెండు వైద్య విధానాలని మీరు ట్రీట్మెంట్లో భాగంగా సమీకృతం చేసి పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ రాగానే మనము గమనిస్తున్న వివిధ రకాల సమస్యలు, ఈ ఆస్మా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా ప్రజల్లో ఒక మాట అంటుంటారు, బయట వర్షం పడితే ఆస్మా పేషెంట్కి లోపల తుఫాను వస్తుందని.
1: అవునండి.
0: సో ఈ రకంగా ఈ ఆస్మా పట్ల అటు అలోపతిలోనూ ఇటు ఆకుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయండి.
1: అంటే మేము హౌస్ ఎమర్జెన్సీ చేసేటప్పటి నుంచి కూడా ఆస్తమాన్ని గమనిస్తూ వస్తున్నాం. అంటే బేసికల్లీ మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో కేసెస్ తగులుతూ ఉంటాయి. మేము హౌస్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ వస్తాయండి. అంటే వాళ్ళు వస్తూనే ఆ చిన్న ఇంజెక్షనా పెద్ద ఇంజెక్షనా డ్రిప్పా ఇవి అంటే వాళ్ళు చెప్పేస్తారు అని వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఉండదు. స్టేటస్ కాస్త మెడికల్స్ కండిషన్లో వస్తారు జనరల్లీ హాస్పిటల్కి.
0: అంటే వాళ్ళ సమస్యను వివరించే పరిస్థితులు కూడా ఉండదు.
1: వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఇంజెక్షన్ ఇంత పెద్దది ఇట్లా సన్నది లేదా డ్రిప్లో ఎక్కించేది. వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కించే వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిస్తేనే తగ్గుతుంది. డెకడ్రాన్ ఇంజెక్షన్ ఇస్తే డెకడ్రాన్ ఇచ్చి అది ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. డెరిఫైలిన్ ఇచ్చే వాళ్ళకి డెరిఫైలిన్ ఇస్తేనే తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. అంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ డ్రగ్ లేకుంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అస్తమాని అదే పేషెంట్స్ మేము ఉన్న ఒక సంవత్సరం హౌస్ ఎమర్జెన్సీలో ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. అంటే అలోపతిలో డెఫినెట్గా వాళ్ళకి రాగానే వాళ్ళకి ఉపశమనం కలిగిస్తే వితిన్ మినిట్స్ మనం వాళ్ళని మంచిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అది సరిపోతుందా? వాళ్ళ లైఫ్ అంతా ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ ఆస్తమా అటాక్ కాగానే వచ్చి ఇంజెక్షన్ తీసుకొని కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక వచ్చి తీసుకుంటారు అక్కడ. సో ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉన్నా అదే పరిస్థితి. అంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. తేలపతిలో మనం సింపుల్గా బ్రాంకో డైలట్రేషన్ ఇచ్చి తాత్కాలిక నివారణను ఇవ్వగలుగుతున్నాము, క్యూర్
0: చేయలేకపోతే
1: ఉపశమనం ఇస్తున్నాము, బ్రహ్మాండమైన ఉపశమనం ఇస్తాము. ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ అటెండ్ చేసుకోగలుగుతారు. కానీ అటాక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇంజెక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అండ్ దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆ బాధ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అలోపతి డాక్టర్గా చూసింది ఏంటంటే అలోపతిలో మనం ఎంతసేపు లంగ్స్లో చూస్తాం, అస్తమాన కానీ లంగ్స్ మనం ఎక్స్రే చెస్ట్ తీస్తాము, హెచ్ఆర్సిటీ అంటాము, అంటే ఇంకా డీపర్ స్టడీ చేయాలనుకుంటే స్పైరోమెట్రీ అంటాము, లంగ్స్ కెపాసిటీ చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు లంగ్స్లోనే వెతుక్కుంటాం ప్రాబ్లం. నిజానికి ప్రాబ్లం ఎక్కడి నుంచో వస్తుంది కనుక మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం ఓన్లీ బ్రాంకో డైలటేషన్ ఇస్తున్నాం కనుక తాత్కాలిక నివారణ వస్తుంది. అస్తమా రావడానికి రీజన్ ఏంటి? ఆ అలర్జీ తన క్రియేట్ చేస్తుంది. ఏదైనా తనకి పడని వస్తువు తిన్నా కానీ లేదా కోల్డ్ వెదర్లో కానీ వస్తుంది, ఆ పోలన్ వల్ల డస్ట్ వల్ల వస్తుంది అని తెలుసు మనకి. అది ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఎక్స్పోజ్ కాగానే మళ్ళీ అటాక్ వస్తుంది. బట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? వెదర్ వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ దట్? నో. మనం వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తున్నాం, అది కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాం అలోపతిలో.
0: ముఖ్యంగా వింటుంటాను డాక్టర్ గారు, ఏ ఏ సందర్భాలకి ఎక్స్పోజ్ అయితే, ఏ ఏ పరిస్థితులకి మీరు ఎదురు పడినట్లయితే ఈ ఆస్తమా వస్తుందో, ఏ ఫుడ్ తింటే మీకు ఇది ప్రిసిపిటేట్ అవుతుందో, అవి అవాయిడ్ చేస్తూ మెడిసిన్ వాడుతున్నట్లయితే మీకు
1: అటాక్స్ తగ్గుతాయి.
0: మీరు అనడం ఏంటంటే ఈ సమీకృత వైద్య విధానంలో కేవలము రిలీఫే కాకుండా క్యూర్ చేసే ప్రయత్నంగా ఆకుపంక్చర్లో ఏదైనా సౌలభ్యం ఉందా?
1: ఉందండి, అదే చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడొక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం, డస్ట్కి కానీ కోల్డ్కి కానీ అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము మనం. త్రూఅవుట్ ఎక్కడ పోయినా కానీ డస్ట్ వస్తుంటుంది. మనం కార్లో వెళ్తూ జస్ట్ ఒక దగ్గర దిగిన తర్వాత అక్కడ డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే వచ్చేస్తుంది. లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఫిల్టర్ వాటర్ తాగి నార్మల్ వాటర్ తాగినా కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత చేసినా కానీ బాడీ

0: ఇమ్యూనిటీ తగ్గుతోంది, రిపీటెడ్ గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత, అండ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. డోసేజ్ ఆఫ్ ద డ్రగ్ ఎక్కువ ఇస్తేనే తగ్గుతూ వస్తుంది. అది అంటే తత్కాలిక నివారణ అట్ ద కాస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి బాడీలో. సో ఇట్లాంటి డిసీజెస్ కి డెఫినెట్ గా వీ హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండకపోతే ఆ పేషెంట్ కి మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు. అందులో అక్యుపంక్చర్ లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. అక్యుపంక్చర్ లో మనము వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుసుకోవచ్చండి. అంటే మనం లంగ్స్లో, లంగ్ ఈస్ అకార్డింగ్ టు అక్యుపంక్చర్ మెటల్ అండి. లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్. ఈ ఫైవ్ పంచభూతాలు అంటాం కదా, నేచర్లో ఉన్న పంచభూతాలు మన బాడీలో కూడా ఇమిడి ఉంటాయి. ఈ 12 మెరిడియన్స్లో పంచభూతాలని మనం చూస్తాము. దాంట్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఈ సైన్స్ తెలిసిన వాళ్ళకి దృఢంగా తెలుసుది. సో ఇప్పుడు మనం ఆ డిస్కషన్ కాకుండా ఈ పంచభూతాల్లో మెటల్ ఎలిమెంట్లో ఎఫెక్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చాలా కరెక్ట్గా మనం అక్యుపంక్చర్ సైన్స్ తెలుసుకుంటే కనుక మనం గమనించవచ్చు. అక్యుపంక్చర్ ప్రకారం వీ కెన్ గివ్ 32 డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఆస్తమా. అలోపతిలో మనం ఎంతసేపు బ్రాంకో డైలటేషన్ ఇస్తాము, అంటే ఇన్హేలర్ ఇచ్చినా, మనము టాబ్లెట్స్ ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, బ్రాంకో డైలటర్స్ ఇస్తాము, వాడికి సరిపోకపోతే స్టీరాయిడ్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఆ తాత్కాలిక నివారణ చేకూర్చగలుగుతాం. అండ్ ఎంతసేపు లంగ్స్ని మనం తప్పు పడుతూ ఉంటాం, లంగ్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది డిసీజ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి.
1: అంటే లంగ్స్ మాధ్యమంగా ప్రెజెంట్ అవుతుంది, కానీ దాని మూల కారణం కనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆ మెటల్ ఎలిమెంట్ రూట్ కాజ్ కాబట్టి అది ఎక్కడి నుంచి మూలం దాని వేరేంటో కనుక్కొని అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
0: అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. అప్పుడే కనుక మనం ఎర్త్ ఎలిమెంట్ ఇస్ స్ప్లీన్ అండ్ స్టమక్ అండి. ఎర్త్ ఎలిమెంట్ లో స్ప్లీన్ కి వన్ ఆఫ్ ద మేజర్ యాక్షన్ ఇస్ అలర్జీ, అలర్జీని ప్రివెంట్ చేసేది. సో అక్కడ అలర్జీ స్టార్ట్ అవుతుంది, మనం అలర్జీని అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ విచ్ మెరిడియన్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, మెటల్ ఎందుకు బ్లాక్ అవుతుంది, మెటల్ మదర్ ఎలిమెంట్ ప్రాబ్లంలో ఉందా, మదర్ సన్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఉందా, మెటల్ని కట్ చేసే ఫైర్లో ప్రాబ్లం ఉందా, ఎర్త్ కవర్ చేస్తుందా, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చూడవచ్చు. ఇప్పుడిప్పుడు అలోపతిలో కార్డియక్ అస్తమా అనేది వెలుగులోకి వస్తుంది. నాకు తెలిసిన వైద్యం అలోపతి, అక్యుపంక్చర్ కనుక నేను చెప్తున్నా. అట్లాగే ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, వీటి సహాయం తీసుకొని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న వివిధ వైద్య విధానాల్లోని మంచినంత గ్రహించి పేషెంట్కి ఏదైతే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంది, క్యూర్ ఇవ్వగలదో, వాటి పట్ల కొంచెం శ్రమించి ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ కాకుండా ఒక సమీకృతమైన వైద్య విధాన అప్రోచ్ అనేది ప్రస్తుత కాలానికి చాలా అవసరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా అవసరం. అది ఇదివరకు ఒక రకంగా ఉండేది, మనం అన్ని విధాలుగా ఇంటి వైద్యంతో పాటు ప్రతి చిట్కా మనకు తెలిసి ఉండేది. పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళన్నీ సగం రోగం ఇంటి దగ్గర మనకు నివారించేవాళ్ళు.
1: మన భారతీయ సంస్కృతిలో గృహమే మొదటి వైద్యశాలగా ఉండేది. కాలాలు మారినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా మటుకు రిలీఫ్ పొందేవాళ్ళం. అంటే ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం ప్రస్తుతం ఉండే మోడర్నైజేషన్లో.
0: ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకు ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, దీపావళికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, అంటే ఆ సీజన్ బట్టి ఆ మనిషి అడాప్టేషన్. సో ఇదంతా కూడా సైంటిఫిక్ అండి. ఇప్పుడేంటి, మనం మనకు తెలిసిన వంటనే వండుతాము, లేదా బయట నుంచి తెచ్చుకుంటాం, మనం ఆ రోజుకి ఆ పండుగని కంప్లీట్ చేసుకుంటాం.
1: డాక్టర్ గారు, మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటామంటున్నారు కాబట్టి ప్రస్తుతం అదొక నిజంగా చెప్పాలంటే ఒక మహమ్మారిగా తయారైంది.
0: అవునండి,
1: డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఆ వచ్చే ఫుడ్ ఏ నూనెతో చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు, ఎలాంటి వస్తువులు వాడారు, నాణ్యమైన శ్రేష్టమైన వస్తువులు వాడలేదో గ్యారంటీ ఉండదు. అలాంటి వస్తువులు తిన్నప్పుడు కూడా ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుందంటారా?
0: డెఫినెట్గా అండి, చాలాసార్లు ఫుడ్ వల్ల వస్తుంది. మనం లంగ్స్ని చూస్తాం కానీ లంగ్ లైన్ లార్జ్ ఇంటెస్టైన్ మనం గమనించి ఉంటే కనుక, ఇవాళ నేను ఇది తిన్నాను, తిన్న తర్వాత నాకు దమ్ స్టార్ట్ అయింది అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్లో మనకి బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. అలర్జీ కెన్ బి రిలేటెడ్ టు ఫుడ్. ఫుడ్ స్టేల్ ఫుడ్ అయినా కానీ, మనకు పడన ఫుడ్ అయినా కానీ, తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీకి పడకపోతే, ఇట్లా ఆయిల్, మీరు అన్నట్టు ఆయిల్ ఏది వాడుతున్నారో మనకు తెలియదు, ఇవన్నీ మనం కోరి తెచ్చుకుంటాము. కానీ మీరు అన్నట్టుగా అది ఎంత హైజీనిక్గా చేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, అవన్నీ మనం చూడము, పట్టించుకోలేము. పట్టించుకుంటే తినలేము యాక్చువల్లీ, కానీ పట్టించుకునే టైం మనకు లేదు. ఎప్పుడైతే మనకి డిసీజ్ ప్రెసిపిటేటెడ్ అవుతుందో అప్పుడే ఆలోచిస్తాం, తప్పితే మనం చేస్తున్న పొరపాట్లు మనం ఎప్పుడు గమనించమండి. స్వచ్ఛమైన గాలి ఎంత ఇంపార్టెంటో మనం తీసుకోవడానికి, అట్లాగే ఫుడ్లో కూడా నాణ్యతమైన ఫుడ్ తీసుకోగలిగితే డెఫినెట్గా అస్తమా రాదండి.
1: డాక్టర్ గారు, మామూలుగా అందరు అనుకుంటుంటారు ఈ వైద్య విధానం తీసుకుంటే అది తీసుకోకూడదు, అది తీసుకుంటే ఏది తీసుకోకూడదు, వికటిస్తుంది అంటారు. అక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ఆస్తమాలో వాడేటప్పుడు ఏదైనా మందులు వాడతారా, లేదంటే ఆ వైద్య విధానానికి అలోపతి వైద్య విధానానికి ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా?
0: అలోపతి ప్రాక్టీస్ 1986లో నా మెడిసిన్ అయిపోయింది. అయిపోగానే నేను స్టార్ట్ చేసినాను.

0: జూలై 9 నుంచి నేను అలోపతి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది అక్యుపంక్చర్ ఏమో 38 ఇయర్స్ అయింది. ఓన్లీ 2 ఇయర్స్ నేను స్టడీ చేసి తర్వాత అక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాను. సో ఈ 38 ఇయర్స్లో నేను చూసింది ఏంటంటే అక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు. సో ఇట్ కెన్ జెల్ విత్ ఎనీ థెరపీ. మీకు ఇప్పుడు అలోపతిలో బ్రాంకోడైలేటర్ ఇస్తే ఇమీడియట్గా తగ్గుతుంది అనుకుందాం. సో ఆ మందు వాడడంలో తప్పేం లేదు. దాంతోపాటు మనం డెఫినెట్గా అక్యుపంక్చర్ చేస్తే రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. తాత్కాలిక నివారణ కోసం డెఫినెట్గా ఆ పేషెంట్కి ఆ క్షణంకి ఇవ్వచ్చు. అట్లా అక్యుపంక్చర్లో కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా తగ్గేది. ఈవెన్ అడ్రినాలిన్ ఇంజెక్షన్ మనం తీసి ఇచ్చే లోపల 3 మినిట్స్ పట్టవచ్చు. దానికంటే ముందే సింగిల్ పాయింట్ లంగ్ 6 పాయింట్ మనం ఇట్లా నీడిల్ చేయగానే పేషెంట్ ఫ్రీ అయిపోతాడు. ఇట్లా ఎన్నోసార్లు మేము డెమాన్స్ట్రేట్ చేసి కూడా చెప్పి సింగిల్ పాయింట్స్ అంటాం. ఈ స్ట్రాటస్ అస్థమాటికస్ లాంటి కేసెస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అన్ని జీగ్లిఫ్ట్ పాయింట్స్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. అలోపతి కాదు, ఏదైనా కానీ పేషెంట్కి ఉపశమనం కలుగుతుంది అంటే మనం తీసుకోవచ్చు. అక్యుపంక్చర్ విల్ నాట్ బీ ఏ హిండర్ ఫర్ ఎనీథింగ్. అంటే అక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కనుక అక్యుపంక్చర్తో పాటు హోమియోపతి ఇస్తారా, అలోపతి ఇస్తున్నారా, పేషెంట్ ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాడా, న్యాచురోపతికి వెళ్తాడా, ప్రాబ్లం ఏం లేదండి. అన్నిటితోటి మనకి అక్యుపంక్చర్ కాంబినేషన్ కెన్ వర్క్ వండర్స్ అండి.
1: కేవలం నీడిల్స్ ద్వారానే శరీరంలో ఉండే మీరు అన్నట్టుగా 5 ఎలిమెంట్స్ని రెగ్యులేట్ చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ హార్మోని క్రియేట్ చేసి రిలీఫ్ ఇస్తారంటారు. కాబట్టి మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు. నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ ఉండదు కాబట్టి మిగతా ఏ వైద్య విధానానికి ఇది అడ్డుగా మారదు.
0: అవునండి.
1: మీరు అన్నట్టు అలోపతి వైద్య విధానంలో ఉండే మంచిని గ్రహిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కూడా దానికి జోడించినట్లయితే, ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టినట్లయితే, అవసరం ఉన్నప్పుడు అలోపతితో ఉపశమనం తీసుకుంటూ ఆక్యుపంక్చర్లో కనుక ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయంటారా?
0: అవునండి, ఎన్నోసార్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఎట్లా అంటే ఏ మెరిడియన్లో బ్లాక్ వల్ల మనకి లంగ్స్లో ఈ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో ఆ మెరిడియన్ని మనం సరి చేయడమే కాకుండా మనం అలర్జీని బాడీలోని ఎలిమినేట్ చేయడమే కాకుండా ఇది మనకి సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దాన్ని సప్రెస్ చేస్తూ అంటే మైండ్ని కూడా కొంచెం మనం ఉత్తేజపరుస్తూ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేస్తూ వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో అన్నిటిని మనం కవర్ చేయడమే కాకుండా అక్యుపంక్చర్లో ఇంకొక మంచి గుణం ఏముందంటే మనం వీ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో. మనం వాటిని బాడీలో ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అలర్గన్ ఎంటర్ అయినా కానీ బాడీ విల్ రెసిస్ట్. మెరిడియన్స్ లోపల నుంచి బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు. అలర్జీ దేనివల్ల అయితే క్రియేట్ అవుతుందో దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ డిలే కావచ్చు కానీ అదర్వైజ్ అక్యుపంక్చర్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికల్ సిస్టమ్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుధీర్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా వ్యాధి సమీకృత వైద్య విధానం డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

శ్రోతలకు మరొకమారి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:03 నుండి 11:00 వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి కౌండిన్య మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారిచే గజల్.

వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 1:20 వనితా లోకంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు పిల్లల హక్కు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ముత్యాల పల్లకి చిత్రం నుండి పాట వింటారు. మల్లెమాల రచన, సత్యం సంగీతం.

0: మయూరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వేటూరి రచన విందాం. స్వీయ సంగీత సారథ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: తా తై ధి ధి తై తా తై ధి ధి తై తా తై ధి ధి తై తా తై

వింటున్న పాట ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 8:00 సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: यार सच बताऊं अभी तो गर्मियां शुरू हुई है और 7,000 रुपए का बिजली बिल भी आने लगा. वाइफ कब से बोल रही है सोलर पैनल लगवाने के लिए, बोलती है सरकार सब्सिडी भी दे रही है. मैंने जिनको पूछा सबका बिजली बिल जीरो आ रहा है, इस बार तो लगवा ही देता हूँ. जब बिजली

నాటరాగం మిశ్రచాపుతాళంలో తులసీవనం రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ కాంతిమతిం హేమవతి రాగం ఆదితాళంలో దీక్షితార్ కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఆర్ దినకర్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు, కంజీరా శ్రీ ఆర్ శ్రీకాంత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా లోక్సభలో సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఈకో టూరిజం జోన్ అభివృద్ధికి 38 కోట్ల రూపాయలు, భువనగిరి ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చిన్న కంపెనీలు

స్టార్టప్ల నమోదుపై ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో సమాధానం ఇచ్చారు. 5 ఏళ్లలో తెలంగాణలో 57,879 చిన్న కంపెనీలు, 8,135 స్టార్టప్లు నమోదయ్యాయని చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా మౌలిక వసతుల కొరత ప్రతిపాదనపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య లోక్సభలో సమాధానం ఇచ్చారు. గత 3 ఏళ్లలో ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 3 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో జమ్మికుంటలో 6.5 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు ప్రాజెక్టు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఓరుగల్లు కాకతీయ వారసత్వ కట్టడాల పరిరక్షణ అభివృద్ధిపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో సమాధానమిస్తూ, ప్రసాద్ పథకం కింద రామప్ప దేవాలయం అభివృద్ధికి 61.99 కోట్ల రూపాయలు కేటాయించామని, హృదయ పథకంలో వరంగల్ కోట 1000 స్తంభాల గుడి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో 6 తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కాల్ డ్రాప్లు, సంభాషణ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆధునికీకరించిన మై కాల్ యాప్ను ట్రై ఆవిష్కరించింది. గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులోని యాప్ ద్వారా నెట్వర్క్ కవరేజ్ని తెలుసుకోవడంతో పాటు వాయిస్ స్పష్టతపైన నెట్వర్క్లకు రేటింగ్ ఇచ్చే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించారు. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిగీతాలు వింటారు. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం, చిత్రం శివరంజని.

సీతారామ కళ్యాణం చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అభినవ్ శ్రీనివాస్ రచన విందాం. కెవి మహాదేవన్ సంగీతం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన అన్వేషణ చిత్రం నుండి ఇప్పుడు పాట విందాం. గీత రచన వేటూరి సుందర్రామూర్తి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల రచన, సంగీతం రాజ్కోటి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: దొంగమొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విందాం. సిరివెన్నెల రచన, చక్రవర్తి సంగీతం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: మీరు వింటున్న పాట శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినది. వేటూరి రచన, సంగీత సారథ్యం ఇళయరాజా.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 అనంతరం మరికొన్ని సినిమా పాటలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఎంపీ డికే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం జోన్ అభివృద్ధికై 38.1 కోట్ల రూపాయలు, భోంగీర్ ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56.82 కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC 2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని తెలిపారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.

మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆగస్టు 6 వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా విందాం చంద్రముఖి చిత్రం నుండి సుజాత యదుబాలకృష్ణ పాడిన వెన్నెల కంటి రచన, సంగీతం విద్యాసాగర్.

ఏఎం రత్నం రచన, దేవా సంగీతం, నాగా చిత్రం నుండి హరిహరన్ కార్తీక్ అనురాధ శ్రీ పాడిన పాట విందాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనకు మికీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ముకుందా చిత్రం నుండి కార్తీక్ సాయి శివాని ఆలపించిన గీతం.

మీరు వింటున్న పాట హరిహర హరిచరణ్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి రచన, చిత్రం కేరింత, సంగీత సారథ్యం మికే జే మేయర్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట ఫలక్నుమా దాస్ చిత్రం కోసం సేత్ శ్రీరామ్ పాడినది. కిట్టు విశ్వాప్రగడ గీతరచన, సంగీత సారథ్యం వివేక్ సాగర్.

శ్రోతలకు మరొకసారి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గాత్రం వింటారు. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి బేగం అఖ్తర్ గారు ఆలపించిన గజల్స్ వింటారు. యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు పిల్లల హక్కు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కృష్ణకాంత్ రచన, అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన జెర్సీ చిత్రం నుండి పాట.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఉయ్యాల జంపాల ఈ చిత్రం కోసం హర్షిక గుడి అనుదీప్ దేవ్ ఆలపించిన పాట విందాం. వాసు వలభోజు గీత రచన, సన్నీ మేయర్ సంగీతం.
2: ఉయ్యాలైన జంప

అర్ధశతాబ్దం చిత్రం నుండి ఇప్పుడు పాట వింటున్నారు. ఆలపించిన వారు సిద్ శ్రీరామ్, గీతరచన లక్ష్మీ ప్రియాంక, సంగీతం సమకూర్చిన వారు నాఫల్ రాజా ఎస్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి దేవర చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 వరకు గడువు ఉందని పార్లమెంట్లో వెల్లడించింది. టెట్పై 2025 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా, రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని తెలిపింది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం మోటార్ వాహనాల నిబంధనలు 1989 సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్టాల అమలు సంస్థల అధికారులు, నిపుణులు పాల్గొంటారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ అని, ప్రభుత్వానికి ఇళ్లను కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ భయంతో నగరంలో ఇల్లు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈరోజు బంగారు బోనం సమర్పించనున్నట్లు దేవాలయాల చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. సప్త బంగారు బోనంలో భాగంగా 7 దేవాలయాలకు 7 బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో

భారీ వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రంజనీ రాగంలో వర్ణం ఆదితాళం.

యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు కె హిమజ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ పి కౌండన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వినండి చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా సొగసు చూడతరమ చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ గారు చేసిన

0: జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: కార్యక్రమంలో చివరిగా వినండి, మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో రామ్ మిర్యాల గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం ఛాంపియన్ చిత్రం నుండి.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జి వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపైన ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంటు చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
2: कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए ही, चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
1: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య 0 అవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు మొసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమ కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 28వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన, తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభ

0: సభలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడడం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధ పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
1: కరోడో రూపాయ ఖర్చ్ హోతే హై ఏక్ సెషన్ కే ఊపర్ సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై వో చాహతే హై కి ప్రశ్న పూచా జాయే మంత్రాలయ జవాబ్ దే మగర్ జబ్ సే సదన్ ఆరంభ హువా హై క్వశ్చన్ ఆవర్ పార్లమెంట్ మే హో నహీ రహా జీరో ఆవర్ కే లియే పార్లమెంట్ మే బాధాయే ఉత్పన్న కీ జా రహీ లగ్భగ్ కిసీ బిల్ పే చర్చా నహీ హో రహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత స్థానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బే ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాంను ఆనుకునున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులు కాను ఒడిషాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

దశలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु,
0: चेतना
1: और मुकुल के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ప్రసారమయ్యే వనితా లోకం కార్యక్రమంలో తల్లిపాలు పిల్లల హక్కు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష గారితో ప్రత్యేక కార్యక్రమం వింటారు.

మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నషాముక్త్ భారత్లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. లోక్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప కులపతులు ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్యా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని, 80% సమస్యను అవగాహనతోనే పరిష్కరించవచ్చని గవర్నర్ తెలిపారు. విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన మత్తురహిత ప్రతిజ్ఞ స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత చదువు క్రీడల్లో బిజీగా ఉంటే డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని ఆకాంక్షించారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే 2 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో నేటి నుంచి 2 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్లో వర్చువల్గా జరిగిన మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ సభ్యదేశాలు విస్తృతంగా చర్చిస్తాయి. అవినీతి కేసుల పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హిందుస్థాన్, కోకోకోలా, బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్డ్యామ్ అప్గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో 4 రోజుల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని అన్నారు. ఈ బ్లాక్ ద్వారా 20 ఏళ్లపాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు

0: 2000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం శిబిరం, యుడిఐడి భవనం, ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆపరేషన్ థియేటర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క,
1: 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మనం ములుగులో అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్ కి అందే విధంగా కృషి చేయడం
0: జరుగుతుంది. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుండి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ ప్రకటనలతో కాకుండా నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువల నీటి పరిమితి, జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజనీర్ల సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి నిర్వహించిన తుర్కకాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి అజారుద్దీన్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్కకాషా కమ్యూనిటీ లబ్దిదారులకు 54 లక్షల రూపాయల విలువైన జనరేటర్లు, పనిముట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫోటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటలైజేషన్ పురోగతి సంబంధిత అంశాలను సమీక్షించారు. అమెరికాలో జరిగిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ కుటుంబ పాలనను పక్కనబెట్టి దేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరగ్గా మోదీ నాయకత్వంలో ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు, మౌలిక వసతుల విస్తరణతో భారత్ ప్రపంచ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, సమగ్రతలే ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ దేశమే ప్రథమం అనే భావనతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఫామ్ పాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సత్కార అందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి, ఉర్దూ భాషాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నషాముక్త్ భారత్లో

విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను పక్కనబెట్టి భారతదేశం

0: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, తల్లిపాలు పిల్లల హక్కు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష గారితో ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: నవమాసాలు తనలో పెరిగిన నలుసు బయటపడిన ఆ సమయం, కళ్ల ముందు కదలాడిన ఆ క్షణాన అమ్మ అప్రయత్నంగా తన రక్తాన్ని క్షీరంగా మార్చి తన బిడ్డ ఆకలి తీర్చడం అనేది ఈ సృష్టి అంతట్లో అద్భుతం, అద్వితీయం. తల్లిపాలను అమృతంతో అందుకే పోలుస్తారు కాబోలు. ఎన్ని విశేషణాలైనా అమ్మ ప్రేమకు తల్లిపాలకు తక్కువే కదా. బిడ్డకు తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది తల్లిపాలే. శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలను అందిస్తూనే రోగ నిరోధక శక్తికి, శరీరాన్ని బలోపేతం చేసేందుకు ప్రథమ బీజం వేసేది ఇదే. శిశువు ఎదుగుదల క్రమంలో దోహదపడుతూ పెద్దయ్యాక కొన్ని అనారోగ్యాల ముప్పు తగ్గేందుకు పునాది వేస్తాయి అమ్మపాలు. అందుకే పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడం తప్పనిసరి అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు, వైద్యరంగం ఘోషిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత ఉండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల దినోత్సవం కాకుండా తల్లిపాల వారోత్సవాలు, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, ఏటా ఆగస్టు నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. పిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం, సమాజంలో దీని గురించి అవగాహన పెంపొందించడం ఈ వారోత్సవ ప్రధాన ఉద్దేశం. తల్లిపాలు బిడ్డకు తొలి హక్కు, జీవితాంతం ఆరోగ్యానికి తొలి పెట్టుబడి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రేమ, రక్షణ, ఆరోగ్యం, అనురాగం, అనుబంధం ఇవన్నీ కలగలిసిన అమృతం. పుట్టిన బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి వరం తల్లిపాలు. ప్రపంచ తల్లిపాల వారాన్ని మొట్టమొదటిసారి 1992 జరుపుకున్నారు. ఈ ప్రచారాన్ని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్, వాబా, ఈ సంస్థ సమన్వయం చేస్తుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యూనిసెఫ్, ఆరోగ్య సంరక్షణ అధికారులే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ గ్రూపుల వంటి సంస్థలు దీనికి మద్దతునిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు తల్లులు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించడానికి, అలాగే దానిని కొనసాగించడానికి వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే వివిధ సమస్యలపై దృష్టి సారిస్తాయి. ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ చర్చ కేవలం తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలకే పరిమితం కాకుండా తల్లులకు ఇంట్లో, ఆసుపత్రులలో, పనిచేసే ప్రదేశంలో, షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఇలా సమాజంలో అత్యవసరమైన నిజ జీవిత మద్దతుని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈ ఏడాదికి, అంటే 2026 నిర్ణయించిన ఇతివృత్తం జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు, పనిచేసేవాటిని బలోపేతం చేయండి. అసలు తల్లిపాలు ఎందుకంత ముఖ్యం?

ఆధారాలు ఏమి చూపిస్తున్నాయో చూద్దాం. తల్లులు ఎదుర్కొనే సవాళ్ల గురించి వివరంగా తెలుసుకునే ముందు తల్లిపాలకి అంతటి ప్రాముఖ్యత ఎందుకు, దానిని పిల్లలకు ఎందుకు సిఫార్సు చేస్తారో అర్థం చేసుకుందాం. శిశువులకు తల్లిపాలు అత్యంత అనువైన పౌష్టికాహారం, సులువుగా అందించగలిగే శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆహారం. తల్లిపాలు శిశువుకు పుట్టిన మొదటి కొన్ని నెలల పాటు అవసరమైన శక్తిని పోషకాల్ని అందజేస్తాయి. అంతేకాకుండా మొదటి సంవత్సరం రెండవ భాగంలో బిడ్డ పోషకాహార అవసరాలలో సగం లేదా అంతకన్నా ఎక్కువ భాగాన్ని రెండవ సంవత్సరంలో మూడింట ఒక వంతు వరకు అందిస్తూనే ఉంటాయి. శిశువు పెరిగే కొద్దీ వాటి కూర్పు సహజంగా మారుతుంది. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు శిశువు యొక్క అభివృద్ధి చెందుతున్న రోగ నిరోధక జీర్ణ వ్యవస్థలకు సహాయపడే యాంటీబాడీస్ను, రోగనిరోధక కణాలు, హార్మోన్లు, ప్రీబయాటిక్స్, అలాగే ఇతర జీవక్రియాశీలక పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లు, విరేచనాల ప్రమాదాన్ని కూడా తల్లిపాలు తగ్గిస్తుంది. చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా రక్షణా కవచంగా పనికొస్తుంది ఈ తల్లిపాలు. ఆకస్మిక శిశుమరణ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జీవితంలో తరువాత సమయంలో వచ్చే ఊబకాయం, మధుమేహం ఇటువంటి ప్రమాదాలు రాకుండా తగ్గిస్తుంది. పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తల్లిపాలలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వు పదార్థాలు. ఇవి శిశువులో మెదడు పెరుగుదలకు చాలా దోహదం చేస్తాయి. 6 నెలల పాటు శిశువుకి రోజుకు 12 సార్లు తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ శారీరక పుష్టే కాక తల్లితో మంచి అనుబంధం, మాతృస్పర్శ ద్వారా ఏర్పడతాయి. తల్లిపాలలో శిశువుకి అవసరమైనంత నీరు ఉంటుంది, కావున విడిగా శిశువుకి నీరు తాగించవలసిన అవసరం కూడా లేదు. ఇన్ని ప్రయోజనాలు కలిగించే తల్లిపాలలో బిడ్డ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే లాక్టోజ్ వంటి కార్బోహైడ్రేట్లు చంటిపిల్లల కడుపులో ఆరోగ్యకర బ్యాక్టీరియా సమతుల్యతకు తోడ్పడతాయి. క్రొవ్వు పదార్థాలు, ఇవి బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి చాలా సహాయపడతాయి. లాక్టోఫెరిన్ వంటి ప్రోటీన్లు పిల్లలు బ్యాక్టీరియా అలాగే వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. నవజాత శిశువు శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్షక భటుల్లా ఉంటూ సంక్రమణతో పోరాడే తెల్లరక్త కణాలు కూడా విరివిగా కనిపిస్తాయి. ఇన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు పదార్థాలతో నిండి ఉండడం వల్లనే మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అని WHO, యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నాయి. తల్లిపాలు పట్టడానికి వీరు సిఫారసు చేసిన సరైన కాల వ్యవధి ఏంటో చూద్దాం. మొట్టమొదటిది, ప్రసవం జరిగిన 1 గంటలోపు తల్లిపాలు పట్టడం ప్రారంభించాలి. గోల్డెన్ మిల్క్గా, బంగారు పాలుగా మనందరికీ తెలిసిన కొలెస్ట్రమ్ లేక మురుపాలని వృధా చేయక ప్రసవానంతరం తప్పక పట్టాలట. ఆరంభంలో రోజుకు సరాసరి 12 సార్లు శిశువుకు తల్లిపాలు పట్టవలసి వస్తుంది. మనం ఇంతవరకు తల్లిపాలలో ఉన్న పోషకాలు, దాని ప్రాధాన్యత, పిల్లలకు దానివల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తల్లి పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. శిశువుని తన దగ్గరగా ఉంచి మాతృస్పర్శ అందిస్తూ ఫీడింగ్ చేయడం వల్ల తల్లిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పాలు బాగా పడేలా చేస్తూ ప్రసవ కారణంగా తల్లి శరీరంలో కలిగిన ఒత్తిడిని, అలజడిని, మానసిక శారీరక అలసటను తగ్గించి తల్లి బిడ్డల మధ్య అనురాగం, అనుబంధం కలిగేలా సహాయపడుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శిశువు పట్ల తల్లికి అపారమైన ప్రేమ కలిగేలా సహాయపడుతుంది. తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. గర్భధారణ సమయంలో పెరిగిన శారీరక బరువును తగ్గించి పోషక ఆహారం వైపు దృష్టి మరల్చి తిరిగి ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి తిరిగి గర్భం తాల్చకుండా ఒక రకంగా కుటుంబ నియంత్రణకు కూడా సహకరించి గర్భనిరోధకంగా కూడా సహాయపడుతుంది. తల్లికి రక్తహీనత, ఎముకల బలహీనత నుండి రక్షణ కలిగిస్తుంది. కనుక తల్లిపాలు తల్లి బిడ్డలిద్దరికీ ఆరోగ్యాన్ని అందించి ఆనందాన్ని పంచే అమృతం. ప్రస్తుత

0: ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కంటే మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేకపోయింది. అందుకే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ వాబా అనే సంస్థ ఆధ్వర్యంలో WHO, యూనిసెఫ్, ఇబ్ఫాన్ అంటే ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్, ఇంకా BPNI బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు ఏటా ఆగస్టు నెల మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా గుర్తించి వివిధ కార్యక్రమాలు, సదస్సులు, చర్చలు, వెబినార్లు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెమ్సిటీ హాస్పిటల్లో సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి చిన్మయి ప్రధాన్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రపంచ తల్లిపాల వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వివరిస్తారా మేడం?
1: పుట్టిన గంట లోపలే మొదలు పెట్టాలి, కనీసం 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. ఎందుకంటే దీంతో బిడ్డకి సంపూర్ణ పోషణ లభిస్తుంది, బిడ్డ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి, హాస్పిటల్ విజిట్స్ అనేవి తగ్గుతాయి, గర్భధారణ సమయంలో పెరిగిన వెయిట్ కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
0: గర్భధారణ సమయంలోనే తల్లిపాల కోసం మహిళలు ఎటువంటి శారీరక, మానసిక సంసిద్ధతను కలిగి ఉండాలి?
1: చాలా మంచి పోషక ఆహారం అనేది తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ డైట్ ఉండాలి, అన్ని రకాల తాజా పండ్లు కాయగూరలు తినాలి. గర్భిణీ స్త్రీకు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. తల్లికి కూడా తనపైన కాన్ఫిడెన్స్ ఉండేలా చూసుకోవాలి.
0: ప్రసవం జరిగిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం ఎందుకు అంత ముఖ్యమైందంటారు?
1: ఇలా మొదలు పెడితేనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మెయింటైన్ అవుతుంది, ప్రసవాంతరం జరిగిన రక్తస్రావం కూడా తగ్గిస్తుంది, మొదటి వచ్చే కొలాస్ట్రమ్ కలర్లెస్ మిల్క్ అనేది చాలా యాంటీబాడీ రిచ్ పదార్థం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకి దక్కాలి. తల్లి బిడ్డ మధ్యలో ఎమోషనల్ బాండింగ్, కాంగరూ కేర్ అనేది కూడా పెరుగుతుంది.
0: ప్రసవానంతరం తల్లులలో వచ్చే ఒత్తిడి, ఆందోళన, ప్రసవానంతర డిప్రెషన్ లేక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తల్లిపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
1: దీనివలన బ్రెస్ట్ మిల్క్ క్వాంటిటీ అనేది తగ్గొచ్చు, 6 నెలలు కనీసం ఇచ్చేది 6 నెలల వరకు ఇవ్వలేకపోవచ్చు, దానితో బిడ్డకి సరైన పోషణ లభించక అండర్వెయిట్ అవ్వచ్చు, చాలాసార్లు హాస్పిటల్స్ చుట్టూత వివిధ జబ్బులతో తిరగాల్సిన అవసరం రావచ్చు, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది అన్సేఫ్ కాదు, టాక్సిక్ కాదు, కానీ దీంట్లో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్, యాంటీబాడీ లెవెల్స్, ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల మెడికేషన్స్ వచ్చాయి, యాంటీడిప్రెసెంట్స్, అవి బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా సేఫ్గా ఇవ్వచ్చు, అవి వాడుకోవాలి, థెరపీ తీసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది.
0: సమాజంలో తల్లిపాల గురించి ఇంకా ఉన్న ప్రధాన అపోహలు ఏంటి మేడం? వాటి గురించి కొంచెం వివరిస్తారా?
1: మొదటిది ఇనీషియల్గా వచ్చే కొలాస్ట్రమ్ సరిపోదు కాబట్టి పైపాలు పట్టాలి అని. ఇనీషియల్గా అసలు పట్టొద్దు, ఎందుకంటే హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా అది సరిపోతుంది, తల్లిపాలు కావాలంటే గంట గంటకు కూడా పట్టవచ్చు. రెండోది పథ్యం బాగా పాటిస్తారు, అది అవాయిడ్ చేయాలా, బాగా ప్రోటీన్ రిచ్ ఆహారం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ సరిపడా ఉన్న బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. సంవత్సరం వరకు పాలిస్తే పిల్లలు తొందరగా మానరు, చాలా కష్టం అంటారు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి స్టడీస్ లేవు, ఏ స్టడీస్లో ఉన్నా ఎన్ని రోజులు ఇచ్చారో దాన్ని బట్టి ఆరోగ్యమే బాగుంటుంది పిల్లలది, కానీ అది మానిపించడం కష్టం అనేది అయితే ఎక్కడా లేదు. వర్కింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేయలేరు, చాలా కష్టము అనేదితో కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు అందరూ వర్కింగ్ మదర్సే ఉన్నారు, సో కొంచెం కష్టం. కానీ ఇప్పుడు ఆఫీసులలో కూడా క్రెచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో వాళ్ళు ఆఫీస్లో బిడ్డని క్యారీ చేసి కూడా ఫీడ్ చేయగలుగుతున్నారు. సో అవి కూడా వాడాలి, ఆ రిసోర్సెస్ అన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ కావాలంటే పంప్ చేసైనా పెట్టి ఇతరులకి బాధ్యత ఇవ్వవచ్చు.
0: తల్లి బిడ్డకు ఎన్ని నెలలు పూర్తిగా ఫీడింగ్ ఇవ్వాలి?

0: ఆ తర్వాత ఎంతకాలం కొనసాగించాలంటారు మేడం?
1: పుట్టిన గంట లోపలే మొదలుపెట్టి 6 నెలల వరకైతే కంప్లీట్గా ఇవ్వటం చాలా అవసరం. ఆ తర్వాత అనుబంధ ఆహారం మొదలుపెట్టాక డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఎన్నిసార్లు అవసరమో, ఎస్పెషలీ పడుకునేటప్పుడు పిల్లలు ఎక్కువగా మారం చేస్తారు. సో అట్లా నిద్రపుచ్చడానికి ఆ బాండింగ్ అలాగే మెయింటైన్ అవ్వడానికి 2 సంవత్సరాల వరకు WHO అండ్ యునిసెఫ్ ఇవ్వాలి అనే చెప్తున్నారు.
0: ఎటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తల్లిపాలు ఇవ్వలేకపోతుంది లేక ఇవ్వకూడదంటారు?
1: మద్యం సేవన, మాదక పదార్థాల సేవన, క్యాన్సర్తో పోరాడుతూ కీమోథెరపీ మీద ఉన్న మదర్స్, ట్యూబర్క్లాసిస్ ఉండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయని మదర్స్ ఆర్ ట్రీట్మెంట్ పూర్తి చేయని మదర్స్, 9 మంత్స్ కోర్స్, ఎయిడ్స్ HIVతో బాధపడుతున్న మదర్స్, చాలా సిక్గా ఉన్నవాళ్ళు, ప్లస్ మెడికల్ కండిషన్స్లో క్లాసిక్ గెలక్టోసీమియా, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న బేబీస్, వీళ్ళు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ చేయొద్దు, మిగతా వాళ్ళందరూ సేఫ్గా చేయొచ్చు. ఈ ఇప్పుడు ఈవెన్ HIV ఎయిడ్స్లో కూడా సేఫ్ డ్రగ్స్ తీసుకుంటూ ఫీడ్ చేస్తున్నారు, ఆ మెడికేషన్స్ బేబీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు.
0: మేడం, 2026 ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీరు గర్భిణులకు, కొత్త తల్లులు అలాగే వారి కుటుంబాలకు అందించే సందేశం?
1: తల్లిపాలు కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు, సో దాన్ని వృధా చేయొద్దు. కొత్త తల్లిని కుటుంబ సభ్యులు, ఇతరులు చాలా సపోర్ట్ చేయాలి, తన కాన్ఫిడెన్స్ పెంచాలి, బికాస్ తనకు కూడా తెలియదు. సో ఇప్పుడు లాక్టేషన్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ప్రతి దగ్గర మీరు వెళ్ళే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, మాల్స్, మూవీ థియేటర్స్ అన్నిట్లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏ ఇబ్బంది లేకుండా, నలుగురిలో ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా, మీరు ఏమీ త్యాగం చేయకుండా మీ సంతోషాలని, మీరు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ కూడా మీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేయవచ్చు, మీరు మూవీ చూసుకుంటూ కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు, ఇవన్నిటినీ కూడా వాడండి, యూటిలైజ్ చేసుకోండి ఫెసిలిటీస్.
0: తల్లిపాల వారోత్సవాల గురించి, దాని ప్రాముఖ్యత, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులు ఎదుర్కొనే వివిధ పరిస్థితులను, ఇబ్బందులను, వీటన్నిటినీ బాగా వివరించి చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు మేడం. నమస్కారం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. ఆకాశవాణికి కూడా నా ధన్యవాదాలు.

0: ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, పాలిచ్చే తల్లులు ఎదుర్కొనే పరిస్థితులు, సమాజంలో గల అపోహల గురించి వివరాలు తెలియజేసేందుకు ఫెమ్సిటీ హాస్పిటల్లో పిల్లల వైద్య నిపుణులుగా సేవలందిస్తున్న డాక్టర్ ముజమ్మిల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ముందుగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ విశిష్టతను మా శ్రోతల కోసం వివరిస్తారా?
1: నమస్కారం టు ఆల్ ది లిజనర్స్. ఐఎమ్ డాక్టర్ ముజమ్మిల్, పీడియాట్రిషియన్ అండ్ న్యూనిటాలజిస్ట్. ఫెమ్ సిటీ హాస్పిటల్ షేక్పేట్లో పనిచేస్తున్నాను నేను. రిగార్డింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, ఇంత ఇంపార్టెంట్ అంటే తల్లికి మధ్య, తల్లి అండ్ బిడ్డకి మధ్య బాండింగ్ పెంచడం, వాళ్ళని ఇన్ఫెక్షన్స్తో ఆపడం, వాళ్ళని వెయిట్ పెరిగించడానికి హెల్ప్ చేయడం, ఇంకా మోషన్స్, లూజ్ టూల్స్ ఇవన్నీ తగ్గించడం, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి తల్లిపాలు చాలా అవసరం. అందుకోసం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1st వీక్లో వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్.
0: పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు చిక్కటి పాలు, శిశువుకు ఈ ముర్రుపాలు పట్టడం ఎందుకంత ముఖ్యమైనది?
1: ఎందుకు విలువైనది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, లైక్ బిఫిడోబ్యాక్టీరియం, లాక్టోబాసిల్లస్, ఇంకా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఏది పిల్లలకి ఇన్ఫెక్షన్ని పోరాడడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్, నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు రావద్దని అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా తల్లి అండ్ బిడ్డ బాండ్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకోసం అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తల్లి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బు పాల మీద ఖర్చు పెట్టేది ఇక్కడ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
0: తల్లిపాలు బిడ్డకు ఎన్నో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు మొదలైనవి ప్రదానం చేస్తాయని, దాని ఉపయోగాలు చాలా ఉన్నాయని వివరించారు సార్. మరి ఫీడింగ్ ఇవ్వడం వల్ల తల్లికి ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చెప్తారా?
1: తల్లికి ఫస్ట్ ఉపయోగం ఈ పాలది అయితే తల్లి ఇంకా బిడ్డ మధ్యలో ఆ బాండింగ్, ఎమోషనల్ బాండ్ని శారీరకంగా కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా తల్లి ఇంక్రీజ్ చేసిన వెయిట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది కూడా చాలా తగ్గిస్తుంది. ఇంకా లేటర్ లాట్ ఆఫ్ క్యాన్సర్ థింగ్స్ దట్ ఆల్సో గెట్ డిక్రీజ్, అది కూడా తగ్గుతాయి. క్యాన్సర్ రిస్క్ కూడా చాలా తక్కువ అయిపోతుంది మదర్కి. అందుకోసం మదర్కి కూడా చాలా అవసరం ఇది.
0: అసలు నవజాత శిశువుకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అని ఎలా గుర్తించవచ్చు?
1: పిల్లలు మళ్ళీ మళ్ళీ పాలని అడుగుతున్నారు.

0: గంట గంటకి అడుగుతున్నారు అంటే అది సరిపోవట్లేదు అన్నమాట. అది సరిపోతుందంటే పిల్లలు ఒక్కసారి తల్లిపాలు పీల్చుకున్న తర్వాత మంచిగా తాగిన తర్వాత 2-3 గంటల వరకు మంచిగా పండుకుంటారు, మధ్యలో లేవరు. ఒకవేళ లేస్తున్నారంటే డైపర్ ఇష్యూ లేకుంటే వేరే ఇష్యూస్తో లేస్తారు. ఆకలికి లేస్తున్నారు, గంట గంటకి లేస్తున్నారు, గంట గంటకి పాలు అడుగుతున్నారు అంటే అది సరిపోవట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే తల్లిని రెస్ట్ ఇవ్వాలి మినిమం, ఇంకా 6 అవర్స్ ఆఫ్ స్లీప్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఇవ్వాలి తల్లికి, మంచి హైడ్రేషన్ ఇవ్వాలి, మంచిగా నీళ్ళు తాగాలి. ఇంకా న్యూట్రిషన్ షుడ్ బి టేకెన్ అవుట్ మోస్ట్ కేర్ ఆఫ్ ద మదర్, మదర్ న్యూట్రిషన్ కోసం గురించి మనం ఆలోచించాలి.
1: ఉద్యోగం చేసే లాక్టేటింగ్ మదర్స్ తల్లిపాలను ఎలా నిల్వ చేసి కొనసాగించవచ్చు?
0: అవును, చాలా పద్ధతులు ఉన్నాయమ్మా. ఒకవేళ ఉద్యోగంకి వెళ్తున్నారు, 8 అవర్స్ 10 గంటలు 12 గంటలు షిఫ్ట్స్ ఉన్నాయి వాళ్లకు, వాళ్ళు ఏం చేయాలంటే ఒక స్టీల్ కంటైనర్లో ఆ పాలని తీయాలి. బ్రెస్ పంప్స్ ఇవాళ దొరుకుతున్నాయి మార్కెట్లో, ఆ బ్రెస్ పంప్స్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేసుకొని ఆ స్టీల్ క్యాన్స్ కంటైనర్స్లో పెట్టేసి రూమ్ టెంపరేచర్లో పెడితే 4 to 6 అవర్స్ వరకు వాడచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో మనం బాటిల్స్ ఎక్కడ పెడతాం అక్కడ పెడితే ఒక 12 అవర్స్ వరకు వాడచ్చు. ఇంకా మనం రీఫ్రిజిరేటర్ ఐస్ ఎక్కడ పెడతాం అక్కడ పెడితే మోర్ దాన్ 24 అవర్స్ అది వాడచ్చు. అండ్ వాడినప్పుడు దీన్ని మనం యూ డోంట్ హ్యావ్ టు బాయిల్ ఇట్, జస్ట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ బాయిల్ వేడి నీళ్ళ కంటైనర్లో పెట్టి దాన్ని కొంచెం వేడి చేసి, కొంచెం బాయిల్ చేయదు, కొంచెం దాంట్లో వేడి నీళ్ళు పెట్టి తాపిచ్చేసేయాలి.
1: 6 నెలలు దాటిన పిల్లలకు అనుబంధ ఆహారాన్ని ఎలా ప్రారంభించాలి సార్? దీంతో పాటుగా తల్లిపాలను ఎంతకాలం కొనసాగించడం మంచిదో చెప్తారా?
0: 6 నెలల తర్వాత మనం ఎట్లా చేస్తాం, అన్న ప్రసాదం చేస్తాం కదా, అన్నం స్టార్ట్ చేయాలి. రైస్ ప్రోడక్ట్ షుడ్ బి స్టార్టెడ్ ఫస్ట్, రైస్ పోరీజ్ షుడ్ బి స్టార్టెడ్ ఫస్ట్. ఒకవే వన్స్ ద చైల్డ్ ఈజ్ టేకింగ్ రైస్ పోరీజ్ మంచిగా తీసుకుంటుంది అంటే అప్పుడు దాంట్లో వెజీస్ యాడ్ చేయండి. దాంట్లో పొటాటో ఉంటుంది, స్వీట్ పొటాటో ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, ఇవి యాడ్ చేయండి. ఇది మంచిగా తీసుకున్నదంటే దాని తర్వాత దాంట్లో దాల్స్ యాడ్ చేయండి, మన ఉగ్గులాగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తుండండి. దాంతోపాటు పిల్లలకి తల్లిపాలు 2 ఇయర్స్ వరకు ఇవ్వాలి. ఇంకా WHO కూడా, యూనిసెఫ్ కూడా రికమెండ్ చేస్తుంది ఇది, 2 ఇయర్స్ వరకు తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఈటింగ్, ఠీక్ ఏ, అండ్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ షుడ్ బి ఫెడ్.
1: కొత్తగా తల్లులైన మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు పిల్లల వైద్య నిపుణులుగా మీరు అందించే ముఖ్య సందేశం ఏంటి సార్?
0: కొత్తగా మదర్స్ అయిన లేడీస్కి నేను ఒక చెప్పేది, ఫ్యామిలీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆస్ లెట్ దెమ్ ట్రీట్ ద లేడీ లైక్ దే డాటర్ అండ్ రెస్ట్ ఇవ్వండి, న్యూట్రిషన్ కోసం మంచిగా ఆహార పౌష్టిక ఆహారం ఇవ్వండి. 2-3 గంటలకు ఒకసారి ఏమైనా ఇస్తుండండి వాళ్లకు, న్యూట్రిషియస్ డైట్ ఇస్తుండండి. ఒకవేళ వెజిటేరియన్ ఉంటే వెజిటేబుల్ డైట్ వెజిటేరియన్ డైట్ ఇవ్వండి, ఒకవేళ నాన్ వెజ్ ఉంటే నాన్ వెజిటేరియన్ డైట్ మంచిగా ఇవ్వండి. ఇంకా వాళ్ళు మంచిగా నీళ్ళు తాగుతున్నారా, జ్యూసెస్ తాగుతున్నారా, ఫ్రూట్స్ పండ్లు తీసుకుంటున్నారా లేదా అది జాగ్రత్తగా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాళ్ళు పండుకుంటున్నారా, మంచిగా పండుకోవాలి. మంచిగా 6 అవర్స్ to 8 అవర్స్ స్లీప్ ఉంటేనే తల్లిపాలు మంచిగా వస్తుంది, అప్పుడు మంచిగా బేబీ కూడా హెల్తీగా ఇంప్రూవ్ అవుతుంది, మదర్ కూడా హెల్తీగా ఇంప్రూవ్ అవుతుంది.
1: తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత, తల్లులు ఎదుర్కొనే ఇబ్బందులు, కుటుంబ సహకారం, ఇలా అనేక అంశాల గురించి మా శ్రోతల కోసం మంచి సమాచారాన్ని తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనం ఇంతవరకు తల్లిపాలు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అలాగే వైద్యుల్ని కూడా సంప్రదించాం. చివరిలో ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కళ్ళ నుంచి జాలువారిన ఒక కవితని మనం ఇప్పుడు విందాం. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ, మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది, హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది, తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది, సంతానం కోసం బ్రతుకంతా ధారపోస్తుంది, బిడ్డకంట నీరొస్తే అమ్మ గుండె తెగుతుంది, బిడ్డ ఎగిరిగంతేస్తే అమ్మ ఎగిసిపోతుంది, అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది, అమ్మను కాలేదే అని ఆకాశం కుమ్ములుతుంది.

0: ಆಗ್ತಿರುತ್ತೆ, ರೆಸ್ಟ್ ಇರಲ್ಲ, ಅದಕ್ಕೂ ಅವಳು ತುಂಬಾ ಸಹಕರಿಸ್ಕೋಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ನಾನು ತಾಯಂದ್ರಿಗೆ ಹೇಳೋದೇನು ಅಂದ್ರೆ, ಯಾವುದು ಪರ್ಫೆಕ್ಟ್ ತಾಯಿತನ ಅನ್ನೋದು ಏನೂ ಇರೋದಿಲ್ಲ, ಯಾವುದು ಇದೆ ಗೈಡ್ಲೈನ್ಸ್ ಅಂತ ಏನೂ ಇಲ್ಲ. ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತ ಹೋಗಿ ನಿಮ್ಮ ಮಗುನ, ನೀವು ತಾಳ್ಮೆ ತಂದ್ಕೊಳ್ಳಿ, ಮತ್ತೆ ಎಷ್ಟು ಸಾಧ್ಯವಷ್ಟು ಅವಾಗ ರೆಸ್ಟ್ ತಗೊಳ್ಳಿ, ನ್ಯೂಟ್ರಿಷಿಯಸ್ ಆಹಾರ ತೊಗೊಳಕ್ ಟ್ರೈ ಮಾಡಿ, ಆಮೇಲೆ ಯಾರಿಂದ ಸಾಧ್ಯವೋ ಅವರಿಂದ ಹೆಲ್ಪ್ ತಗೊಳ್ಳಿ. ಇನ್ನು ಫ್ಯಾಮಿಲಿ ಅವ್ರಿಗೆ ಹೇಳೋದಂದ್ರೆ, ಅವಳು ಫಸ್ಟ್ ಟೈಮ್ ತಾಯಿ ಆಗಿರ್ತಾಳೆ, ಅವಳು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಆಗಲಿ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಆಗಲಿ, ಅದು ಹೊಸದೇ ಒಂದು ಅನುಭವ ಅವಳಿಗೆ. ಸೊ ಅವಳಿಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸ್ಪೇಸ್ ಕೊಡಿ, ಇದರಿಂದ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ, ಮತ್ತು ಅವಳಿಗೆ ಯಾವ್ಯಾವ ಥರ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಸಾಧ್ಯನೋ, ಯಾವ್ಯಾವ ಥರ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೋ ಕೊಡಿ. ಸೊಸೈಟಿಗೆ ಹೇಳೋದೇನು ಅಂದರೆ, ನಾವು ತಾಯಿಗೆ ಅವಳಿಗೆ ಚಾನ್ಸ್ ಕೊಡಬೇಕು, ಅವಳಿಗೆ ಅದು ಹೊಸ ಎನ್ವೈರ್ಮೆಂಟಿಗೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗಿ ಅವಳ ಮಗು ಜೊತೆಗೆ ಅವಳು ಮುಂದುವರಿಲಿಕ್ಕೆ ಅವಳಿಗೆ ಸಪೋರ್ಟ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ಇರಬೇಕು. ಸೊ ಕೆಲವು ಕಡೆ ಅವಳಿಗೆ ಸಹಾಯವಾಗಿದ್ದು, ಕೆಲವು ಕಡೆ ಅವಳಿಗೆ ಸ್ವಲ್ಪ ಪುಷ್ ಕೊಟ್ಟು, ಕೆಲವು ಕಡೆ ಅವಳಿಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ಪೇಸ್ ಕೊಟ್ಟು ನಾವು ಅವಳಿಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೋದು.
1: ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ ಮೇಡಮ್. ಈ ಸ್ತನ್ಯಪಾನ ವಾರೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಸ್ತನ್ಯಪಾನ ನಿಜವಾಗ್ಲೂ ಅಮೃತಧಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಅದು ನಿಮ್ಮ ಮಾತುಗಳಲ್ಲಿ ಹೇಗೆ ಅಮೃತಧಾರೆ ಅದು?
0: ನೋಡಿ, ಆಯುರ್ವೇದದ ಪ್ರಕಾರ ನಾವು ಹೇಳೋದಂದ್ರೆ, ತಾಯಿಯಿಂದ ಮಗುವಿಗೆ ಹೋಗೋ ಒಂದು ಅಮೃತ ಇದು. ತಾಯಿ ಹಾಲಿಗೆ ಸಮ ಇನ್ಯಾವುದು ಇಲ್ಲ. ಮಗುವಿಗೆ ತಾಯಿ ಹಾಲು ಇರೋಷ್ಟು ಪೌಷ್ಟಿಕಾಂಶ ಬೇರೆ ಇದ್ರಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ. ಸೊ ನಾನು ಇವತ್ತು ಹೇಳೋದೇನು ಅಂದರೆ, ಎಷ್ಟು ಸಾಧ್ಯವೋ ಅಷ್ಟು, ಯಾವ್ಯಾವ ಥರದಲ್ಲಿ ಸಾಧ್ಯವೋ, ಈಗ ಸೊಸೈಟಿಯಲ್ಲೂ ತುಂಬ ಚೇಂಜಸ್ ಬರ್ತಾ ಇದೆ, ಗೌರ್ಮೆಂಟ್ ರೂಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ರೆಗ್ಯುಲೇಷನ್ಸ್ನೂ ತುಂಬ ಚೇಂಜಸ್ ಬರ್ತಾ ಇದೆ, ಅದರ ಉಪಯೋಗನ ತಗೊಂಡು ಸಾಧ್ಯವಾದಷ್ಟು ಮಗುವಿಗೆ ನಿಮ್ಮ ಹಾಲನ್ನೇ ಕೊಡಿ, ಉಣಿಸಿ. ಮಗು ಸರ್ವೈವಲ್ ರೇಟ್ ಬೆಳೆಯುತ್ತೆ, ಮಗು ಬ್ರೈನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬೆಳೆಯುತ್ತೆ, ಆರೋಗ್ಯಕರವಾದ ಒಂದು ಮುಂದೆ ಪ್ರಜೆಯನ್ನು ತರೋಣ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ.
1: ಅತ್ಯಂತ ಮಹತ್ವದ ಮಾಹಿತಿಯನ್ನು ನಮ್ಮ ಶ್ರೋತೃ ಬಾಂಧವರಿಗೆ ಒದಗಿಸಿದ್ರಿ. ತಮ್ಮ ಅಮೂಲ್ಯವಾದ ಸಮಯವನ್ನು ವೆಚ್ಚ ಮಾಡಿ ನಮ್ಮ ಸ್ಟುಡಿಯೋಸ್ಗೆ ಬಂದು ಬಹಳಷ್ಟು ಮಾಹಿತಿಯನ್ನು ಹೇಳಿದ್ರಿ. ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು.
0: ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು.
2: ಶ್ರೋತೃಗಳೇ, ಇದುವರೆಗೆ ವಿಶ್ವ ಸ್ತನ್ಯಪಾನ ಸಪ್ತಾಹದ ಅಂಗವಾಗಿ ಡಾಕ್ಟರ್ ವಂದನಾ ರಾಘವ್ ಅವರೊಂದಿಗೆ ವಿಶೇಷ ಸಂದರ್ಶನ ಪ್ರಸಾರಗೊಂಡಿತು. ಸಂದರ್ಶನವನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟವರು ಪರಿಮಳಾ ಜೋಶಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕಸ್ತೂರಿ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದ ಕೊಡುಗೆ. ಸ್ನೇಹಿತರೆ, ಬರಲಿರುವ ಗುರುವಾರದಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಕೈಮಗ್ಗ ದಿನದ ಅಂಗವಾಗಿ ಎಟಿಡಿಸಿ ಪ್ರಾಂಶುಪಾಲರಾದ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಬಸವ ಅವರೊಂದಿಗೆ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮ್ಮ ಮುಂದಿಡಲಿದ್ದೇವೆ. ತಪ್ಪದೇ ಆಲಿಸಿ. ಇಲ್ಲಿಗೆ ಇಂದಿನ ನಮ್ಮ ಕಸ್ತೂರಿಯ ಮಂಗಳವಾರದ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆ ಮುಕ್ತಾಯವಾಗುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಗುರುವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ತರಂಗಗಳಲ್ಲಿ ಮತ್ತೊಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿಯಾಗುತ್ತೇವೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ನಿಮ್ಮ ಕೃತಿಗಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ. ನಮಸ್ಕಾರ.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
7: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
8: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
9: గుడ్ మార్నింగ్ పిల్లలు.
10: గుడ్ మార్నింగ్ మేడం.
11: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
12: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
13: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
14: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
15: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయ శ్రీపాద పుణ్యశిల్వ గానం చేసిన రెహమాన్ గీతం, సంగీతం సంతోష్ నారాయణన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.

శక్తివంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. హైదరాబాద్లో భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే రెండవ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో రేపటి వరకు ఇవి జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ట్రైనింగ్ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఈ ఉదయం నుంచి ఆ నీటి విడుదల కూడా సాంకేతిక కారణాలతో అధికారులు పూర్తిగా నిలిపివేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు ఆరోపించబడుతున్న పోలీసుల లాఠీఛార్జీ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఈరోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం సృష్టిస్తుండటంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ వారపు వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగింది. కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి తాజాగా ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఈ కూటమి సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల రోజుల వ్యవధిలో సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని అన్నారు. అసోం, మేఘాలయ, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత షెట్లర్ తుషార్ సువీర్ ఈరోజు సౌరభ్ కొరియా మాస్టర్స్ 2026 క్వాలిఫయింగ్ మ్యాచ్లో జపాన్కు చెందిన షోగో ఒగవా చేతిలో ఓడిపోయి టోర్నమెంటు నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అసాన్ నగరంలో ప్రారంభమైన BWF సూపర్ 300 టోర్నమెంట్ అయిన కొరియా మాస్టర్స్ 2026 ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2019 నుండి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి అని తెలియజేసింది. జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 కింద ఏ రాష్ట్రానికి ఏ లబ్ధిదారుడికి ఆహార ధాన్యాల కేటాయింపులో ఎటువంటి కోత ఉండదని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన, జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యాఖ్యలు, సూచనలు ఆహ్వానించినట్టు జోషి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ సుస్థిరతను నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, కనీస మద్దతు ధర విధానం కింద చెరకు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తుల వంటి పంటలను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్టు మంత్రి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గత 12 ఏళ్లలో సాధించిన

వికాస్ యాత్రను, అమృతకాలంలో ప్రవాస భారతీయుల పాత్రను వివరించారు. రాబోయే 25 ఏళ్లు వికసిత్ భారత్ నిర్మాణంలో అత్యంత కీలకమని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీల కేసుల్లో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 28 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989కి సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సేవ మరింత వేగవంతమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 5:04. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో యశోదా రాణి కథ ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ వారి బృందం. మొదటి భాగం.

అంగన తలసి గడ్డపై నిలిపి విగ్గన నిలిచి విచ్చోడ నిలిపాలే అయ్యా. ఇవాళ చెప్పబోయ కథ ఆడిబిడ్డ యశోధరాని ఒక కథనయ్యా. మనోజ్ కుమార్ ఒక కథ కళా బృందం చే ఆడిబిడ్డ యశోధరాని ఒక

ధర్మ కంకణ సీత కట్టుకొని దాని తప్పుకు చేతుల్లో పట్టుకొని దాని ధర్మాలు వంచుతున్నాడవ్వా. వచ్చిన వారికి ఎండి వస్తుండు, కొడుకు వచ్చిన వారికి బంగారం వస్తుండు, వాళ్ళు చూసుకుంటే వస్త్రధానం ఎత్తుండు, పొట్ట చూసుకుంటే పోయిన దానం.

పన్నెండు గొట్టె మిట్ట మధ్యాహ్న సమయాన కురుశీవించాలి లేచిండు రాజ్యాన శివసేన. నా కొడక మంత్రి మల్లన్న నా భార్య దగ్గరకు పోయి బుక్కడి పువ్వ దిన తప్పు వనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన మూడు గడియల్ల నేను తిరిగస్తా. నచ్చదాకా రాజ్య పైలం దేశ పైలం కురిసి దొరికిందా అని కూర్చి ఆనందపడకు. నచ్చదాకా దాన ధర్మాలు బంధు పెట్టకని రాజ్యం దేశం తీసి మంత్రి మల్లన్న చేతుల్లో పెట్టి భార్య బేటికి ఎత్త బయలు తున్న

తిరుపతి తీరంగం ఓనంది మానంది రామభద్ర యాత్ర టెంకాయ నలగొండ ధరంపూరి యాత్ర తిరుగుతా ఎక్కడికన్నా పోతే ఏ దేవుడన్నా మెచ్చచ్చు, ఎలమోడి కట్టచ్చు, పలగురుడి మెట్టచ్చు, పలమోడి కట్టచ్చు, సహదేవుడే మెచ్చి మనకు సంతాన బలం ఇచ్చా అని ఇద్దరు ఆలమొగలు ఇళ్ళల్లతో బల్లల్లో వసుకొని బల్లకు బారెట్లు కట్టుకొని తీరంగి ఓనంది మానంది రామభద్ర యాత్ర నలగొండ ధనపురి యాత్రలు తిరుగుతున్నారు. అన్ని యాత్రలు తిరుగుతా ఉంటే ఆరు నెలల పొద్దు గడిచిపోతున్నది. అవ్వా ఏ దేవుడు మెస్తలేడు, ఎలమోడి గడతలేడు, పలుగుడు మెస్తలేడు, పలుమోడి గడతలేడు, సాదేవుడు మెస్తలేడు, సంతాన ఫలించలేదు. నాదా పర్వతం పోయి పన్నీర కొట్టుకునే బదులు ఏ రాయి అయితే నాదా తలకాయ గుద్దుకొని సావడానికి మనకు గర్భవాసం అందు కొడుకుల బిడ్డల పనులు లేనట్టుంది. నాదా మనం వచ్చిన దారి పట్టుకుని మన ఇంటికి మనం బోధమని ఇద్దరాలు మొగలు నాగమల్లు దేవమల్లు మలుపుకొని వస్తా ఉంటే

నాదా పాడబడ్డ గుండెలకు పాడబడ్డ దేవుని పాడేసి కత్తము. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, పన్నెండేళ్ల కింద పాడబడ్డ గుళ్ళవ్వ, పాడబడ్డ గుళ్ళను పాడి తీసుకత్తామని ఇద్దరు ఆలుమలు గుడి మొత్తం శుద్ధి చేసిరు. గుడికి సున్నాలు కొట్టిరు, గుడికి గుడారం వేసిర్రు. గుడారం లోపల భర్తను కూసున్న పెట్టింది నాద అచ్చవేటలకు ధన ధర్మాలు వంచుకుంటాను ఇచ్చోట ఉండు అన్నది. ఆ తల్లి సీతాల గిదగిద గిదగిద గుడి లోపలికి వచ్చింది. గుడి లోపల లింగానికల్లా చూసింది, లింగానికి పూలాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం.

బ్రహ్మదేవుడు తాపల్ని విష్ణుదేవుడు నట్టడం వల్ల ఒకవేళ శంకరుడు జరున జారి కింద పడ్డాడవ్వ. అరే ఈ కన్నీరు ఎక్కడిది? నరుల కన్నీర, పురుల కన్నీర, అచ్చగాని కన్నీర, బిచ్చగాని కన్నీర, దొంగ దుష్మానుచు వారి కన్నీర. ఎవరి కన్నీర అని అరచేతి లోపల అంచనాలు ఎత్తా ఉంటే భూలోక పట్టణం లోపల శివసేన పట్టణం పరిపాలించే రాజు శివసేన రాజు భార్య సీతాలదేవి. కొడుకులు లేక బిడ్డలు లేక కలకల కలకల కన్నీరు తల్లి గర్భం లోపల కొడుకు ఫలం ఉన్నదా బిడ్డ ఫలం ఉన్నదా అని లోకాల శంకరుడు. పూల మీద కట్టెలు తీసిండు, దుమ్మవాడ దులిపిండు, పంచంగల కట్టెలు పాల నేతలు కట్టుకుని పలపల పలపల అక్షరాలు చదువుతా ఉంటే తల్లి గర్భం లోపల ఒక్క బిడ్డ ఫలం కనబడుతున్నది గా శంకరునికి. పాడబడ్డ గుళ్ళలకు తల్లి గర్భం లోపల బిడ్డ ఫలమేసేస్తానా అని, ఈ రూపకల్ల మీద నేను పోతే భూలోక పట్టం లోపల ఎంతమంది ఏర్పాటు చేస్తారా అని. ఇక్కడ ఉభయ చేతబట్టిండు లోకాలే లోకాల శంకరుడు ఒళ్ళి మీద కొట్టుకుని పుట్టుమంటే ఎడమ సంఖ్యల ఎండి జోల కుడి సంఖ్యల పడి జోల సక్కని జంగం వరెక్కడ సూలం.

అంగుతున్న చెట్లు అంగుతున్నాను మఠాల మాయమైండు శంకరుడు. తీసుకున్నగా తల్లి సీతాలదేవి, అబ్బబ్బబ్బ నాకు వాడబిల్ల ఫలం దొరికిందని గుడారం దగ్గర ఉన్న భర్త బయటకు వచ్చింది నాదా, ప్రాణేశ్వరమునకు బిడ్డ ఫలం దొరికింది నాదా అని ఇళ్ళ బయటకు వచ్చిన లోలంపు మేడల్లా కాశీ వల్ల వెలుసుకుందిగా తల్లి సీతలదేవి. గానాడు పండుదిన తొలగి ఫలం అయిపోతున్నది. ఒక్కొక్క గడియల్లో ఒక నింపులు అవుతుంది, రెండు గల్ల పిల్ల రేణ వల్ల కోరుతుంది, మూడు గల్ల పిల్ల ములుక పనులు కోరుతున్నది, మూడున్ను మూడు ఆరు గల్ల పిల్ల మార గోరాలు పెడుతుంది, ఆరున్ను మూడు గుంట తొమ్మిది గడలు ఎప్పుడు నిండుతున్నాయో, కొండలో నప్పులు వచ్చి ఎప్పుడు చెప్పలో వాళ్ళు వేలిపోతున్నాయి. దాసిమాల దగ్గర విలుసుకో.

తన సుక్కోలే అడవిలో పుట్టింది, ఎవలల పుట్టేడు పుట్టుక లోపల తల్లికి మోర్చలేదు. అపరంగి దాసొల్లు కళ్ళ చూసిర్రు, అరేరే మన దొరసానికి బిడ్డ పుట్టిందా అని. తల్లికి తానం పోతురు, పిల్లకు తానం పోతున్నారు, పిల్లని తీసుకుపోయి తల్లి చేతుల్లో పెడుతున్నారు. నా తల్లు అయ్యా, వీడికి ఒకటో భాగం సంపూర్ణ.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో యశోదారాణి ఒగ్గు కథ విన్నారు. మొదటి భాగం శ్రీ బొల్లి మనోజ్ కుమార్ వారి బృందం వినిపించారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: సమయం 5:30. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. మొదటగా విందాం డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పి బాలు పాడిన పాట నువ్వు నాతో ఏమన్నావో. సిరివెన్నరా సాహిత్యం, తమన్ సంగీతం. ఈ పాట మీకోసం.
4: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

0: ఇప్పుడు మీరు విన్న పాట వి చిత్రం నుంచి మనసు మారే. అమిత్ త్రివేది సాష పడిన పాట, సిరివెన్నెల సాహిత్యం, తమన్ సంగీతం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఇక ఈ పూట రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రీయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం రైతు సేవలో ఉద్యానవన పరిశోధన స్థానం ఫీచర్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ధామూర్.

శాఖ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి టి సంయుక్త గారు. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. లలిత సంగీతం కార్యక్రమంలో 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో గంటి పద్మజ గారి గాత్రం వింటారు. 8:30 చిత్రసీమ సినీ గీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతాన్. 10:00 క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ హరికథ వింటారు. ఇవండి ఈ పూట ప్రసారం కనున్న మా ప్రసారాల విశేషాలు. ఇక రేపు ప్రసారం కనున్న మా ప్రసార విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో లక్ష్యం అంశంపై వేదాంతం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి సుప్రభాతం. 6:35 సేంద్రియ పొలం పనులు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త కె మమత గారి వివరాలు. 7:00 సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందిస్తారు పి రమేష్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికలో భాగంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీమతి నామని సూచన దేవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాగవతుల సుధాకర్ గారి గాత్రం. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో టి స్ఫూర్తి గారి గాత్రం. పాటి సహకారం వయోలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గారి గాత్రం. 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోద రాణి కథ ఉపకథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీపతి మనోజ్ కుమార్ బృందం గారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మొక్కజొన్న నిల్వల పురుగుల నివారణ వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మేలు జాతి పశువుల ఉత్పత్తిలో పశు ఘనాభివృద్ధి గురించి పశు వైద్య శాస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 బికసిన భారత్.

7:45 వికసిత్ భారత్, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, ఇక 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి, విశాఖపట్నం కేంద్రం సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: Union Minister added that during the meeting, he briefed the members on the measures taken by the government to safeguard the country's energy needs. India's term, the so-called local elections in Pakistan occupied Jammu and Kashmir as a complete farce, saying such hollow exercises cannot hide reality. Briefing media New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal pointed out that the real happening is that of public protests and wanton killings by Pakistani forces. He added that Pakistan must be held accountable and the world should see Pakistan's hypocritical lecturing on human rights.
1: This so-called local election in Pakistan-occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured, as you have seen. The Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: Benchmark domestic equity indices ended in the negative zone today, snapping a four-day gaining streak. The Sensex shed 210 points to close at 78,429. The Nifty dropped 159 points to settle at 24,615. In badminton, Indian shuttlers began the campaign at the Korea Masters, a BWF Super 300 tournament in the South Korean city of Asan today. Men's doubles pair of Krishna Prasad Garaga and Prithvi Krishnamurthy Roy has progressed to the second round after defeating the Thai combination in the opening round today. Tushar Suvir lost to Shogo Ogawa of Japan 21-10, 21-17 in the qualifiers round of the men's singles. And that is the end of this news bulletin.
2: Akasavani.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.
5: అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మొదట నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యత్యమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్లీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తున్నాం.
4: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో టీ ఫైబర్పై నిర్వహించిన సమీక్షలో గడువులోగా

0: అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ పీఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961,10,00,000 రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలోని 26,000 చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏటీసీ భవన నిర్మాణం పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: టాంకాంగ్ సంస్థ ద్వారా మనకు బయట దేశాలలో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ టాంకాంగ్ సంస్థ ద్వారా మేము కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, నర్సీస్ ఉన్నారో, ఈ హోమ్ గివర్స్ వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ టాంకాంగ్ ద్వారా మేము కల్పిస్తున్నాము.
0: అనంతరం మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్సైడ్ కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా 30 ఏళ్లలో 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, సింగరేణికి 42,360 కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను విస్మరించి 6 C-ల పేరుతో దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి, కమిషన్లు, కాంట్రాక్టుల పేరుతో నిధుల మళ్లింపు పెరిగిందని విమర్శించారు. అధికారుల తరచు బదిలీలతో పరిపాలన గాడితప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి గడిచిన 2 నెలల్లో 153 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈరోజు వరంగల్ రీజన్ పరిధిలో పర్యటించిన ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మొత్తం కార్పొరేషన్ తో చూస్తే జూన్ లో 78 కోట్లు, జూలైలో 75 కోట్లు లాస్. ఇది సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు కొంత ప్రజలు

0: బస్సులలో తిరగడం అనేది కొంత తగ్గుతుంది. దానివల్ల ఆ ప్రభావం ఒకటి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికి డీటెయిల్ గా రివ్యూ చేసి ఇన్కమ్ ని పెంచే విధంగా, అదే విధంగా ఖర్చుని కంట్రోల్ చేసే విధంగా ఆలోచన చేయడం.
1: రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలానికి ఇప్పుడిప్పుడే వరద వస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాగర్ కు ఎగువ నుంచి ఎటువంటి వరద నీరు రాకున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఈ ఉదయం నుంచి ఆ 900 క్యూసెక్కుల నీటి విడుదలను కూడా అధికారులు సాంకేతిక కారణాలతో పూర్తిగా నిలిపివేశారు. జిల్లా రైతు సంక్షేమమే లక్ష్యంగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లాలో యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలులో ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన సూక్ష్మ ప్రణాళిక రూపొందించి నిర్దేశించిన లక్ష్యాలను 6 సంవత్సరాల వ్యవధిలో సాధించేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉదయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. సంసదాద్య జన్మ మరణ పంజీకరణ సంశోధన విధేయకం పారితం. ఒడిశా రాజ్యే ప్రముఖ నదీనామ ప్లవన హ్రాసేన ఆపత్స్థితి శమం ఉపైతి. పాక్ అధికృత జమ్మూ కశ్మీర క్షేత్రస్య బాగ్ జనపదే పాకిస్తానీ సేనాయాః నిరపరాధ నాగరికానాలక్ష్య గోళికా ప్రహారేణ అశాంతిః వర్ధతే. హోమూర్స్ జల్మార్గే వ్యాపారిక పోతే నూతన ఆక్రమణేన అమెరికా ఇరాన్ దేశయోః యుద్ధ సమాప్తయే ప్రచలంత్యాం శాంతి వార్తాయాం అనిశ్చితత ఉత్పన్నా. అపి చ అసాన్ నగరే ఆయోజితాయాం కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతీయ క్రీడకాః స్వీయ క్రీడాం ప్రారబ్ధవంతః. అథ వార్తాః విశదీకృత్య. సంసదా జన్మ మృత్యు పంజీకరణ సంబద్ధః ఉపయుక్తః విధేయకః 26/2023 పారితః. అద్య రాజ్యసభయాపి అస్య విధేయకస్య అనుమోదనం కృతం. లోకసభయా ఏతద్ విధేయకం పూర్వమేవ పారితం. గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః ఉచ్చసదని ఏతద్ విధేయకం ఉపస్థాపితవాన్. విధేయకస్యాస్య అనుమోదనానంతరం రాజ్యసభా ఆదినాయ స్థగితా. ఇతః ప్రాగ్ యదా మధ్యాహ్నే 12 ప్రథమ స్థగనానంతరం రాజ్యసభా పునః సమవేత తదా సభాపతిః సిపి రాధాకృష్ణన్ ఇత్యసౌ విపక్షసదస్యానాం కోలాహలస్య మధ్యే ఏవ ప్రశ్నకాలం ప్రారబ్ధవాన్. అనేకైః సదస్యైః పృష్టానాం ప్రశ్నానాం మంత్రిభిః ఉత్తరాణి ప్రదత్తాని. విపక్షీణాం విరోధోద్ఘోషేషు సభాపతినా కార్యాచరణం 2 యావత్ స్థగితం. ఉచ్చసదనస్య ఉపవేశనావధౌ విపక్షనేతా మల్లికార్జున ఖడ్గే అయోధ్యా రామ మందిరాత్ దానచౌర్యస్య విషయం ఉపస్థాపితవాన్. సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజుః ప్రావోచత్ యత్ అయోధ్యాయాం రామ మందిరస్య విరోధం కుర్వంతౌ కాంగ్రెస్ సమాజవాదీ పక్షౌ అద్య దానచౌర్యస్య మిథ్యారోపైః జనసామాన్యం భ్రామయితుం ప్రయతేతే.

కాంపౌండ్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెన్సెస్. ఓకే, సో ఐ హోప్ యు విల్ డెఫినెట్లీ ఫాలో దెమ్. యు హ్యావ్ ఏ బిగ్ పారాగ్రాఫ్ లైక్ మెన్షనింగ్ అబౌట్ దిస్ ఆన్ ది పేజ్ నంబర్ 183 ఇన్ యువర్ స్టడీ మెటీరియల్. సో లెట్ మీ కనెక్ట్ టు ది క్వాలిటీస్ ఆఫ్ గుడ్ రైటింగ్. ఇన్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ రైటింగ్ వాట్ కమ్స్ టు అవర్ మైండ్ మీన్స్ క్వాలిటీస్ టు బ్రింగ్ ద క్వాలిటీ like focus, development, coherence, unity, correctness, we need to follow these things. This kind of writing is not an easy task. It is more complex as English has different kinds of sentence patterns that must be taught, read, practiced and written to be able to gain some control in the usage of them. Once the sentences are formed, they need to be linked in terms of ideas and language signaling so that paragraphs are formed. Another important sub skill while writing longer pieces is a factor called unity.

0: జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.
1: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు సినీ గీతం విందాం.

ఇప్పుడు మీరు విన్న పాట కలర్ ఫోటో చిత్రం నుంచి తరగతి గది దాటి. కాలభైరవ పాడిన పాట కిట్టు సాహిత్యం, కాలభైరవ సంగీతం.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు వివరాలు.

వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాలు చుగ్గున ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7

0: ఈవెన్ రేషియోలో విచ్చుకోవాలి. అలాగే పచ్చితో కంది విచ్చుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విచ్చుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదాయం.

0: ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు సినీ గీతం విందాం. నిన్ను కోరి చిత్రం నుంచి కార్తిక్ చిన్మయ్ పాడిన పాట, రామ్ జోగేష్ శాస్త్రి సాహిత్యం, గోపి సుందర్ సంగీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ

బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనెగింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానందరాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన, ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81,000కు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి
కిషన్ రెడ్డి చెప్పారు.

0: ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17874 కోట్ల రూపాయల ఆస్తులను పీఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32961 కోట్ల 10 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ఆకాశవాణి సమయం 7:15 దాటింది. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే జ్ఞానం శక్తివంతమైనది అని. అలాగే వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విప్లవం నిరంతర ప్రక్రియ పయనిస్తూనే ఉంటుంది. ఇటువంటి శాస్త్ర సాంకేతికత రైతు ముంగిట్లో చేరితే రైతులు వారు పండించే పూలు, పండ్లు, ఆహార ధాన్యాలు అధిక ఉత్పత్తి సాధించి మన దేశ ప్రజల అవసరాలే కాకుండా ఇతర దేశాలకు మిగులును ఎగుమతి చేసి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటారు. ఈ సందర్భంలో ఈరోజు రాజేంద్రనగర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో పరిశోధనా స్థానాలు రైతులకు ఎటువంటి శాస్త్ర విజ్ఞానం అందిస్తున్నాయి, ఈ వివరాలు సచిత్రంగా తెలుసుకుందాం. ముందుగా రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం అధిపతి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ డి అనితకుమారి వివరణ విందాం.
1: అనితకుమారి గారు, ఈ కూరగాయల పరిశోధనా స్థానం ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన రైతు సోదరులకు ఒకసారి తెలియచేయండి.
2: నమస్కారం అండి. కూరగాయ పరిశోధనా స్థానం మొట్టమొదటిగా మనకి లామ్ ఫార్మ్ గుంటూరులో 1928 ఏర్పడింది. ఆ తర్వాత 1955 మనకి రాజేంద్రనగర్లో ఒక కూరగాయ పరిశోధనా స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తర్వాత ఈ రాష్ట్రం విభజించిన తర్వాత ఈ కూరగాయ పరిశోధనా స్థానం అనేది శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ తెలంగాణకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 జరిగింది. అయితే ఇక్కడ ఈ కూరగాయ పరిశోధనా స్థానంలో మనకి అఖిల భారత సమన్వయ పరిశోధన కార్యక్రమాలు 3 పంటలపైన చేస్తారు. ఒకటేమో ముఖ్యంగా కూరగాయలు. కూరగాయలు అంటే మన తెలంగాణ పండించే టమాటా, వంగ, బెండ మరియు తీగజాతి కూరగాయలైన సొరా, బీర, కాకర, తర్వాత ఆకుకూరలైనటువంటి పాలకూర, తోటకూర, చుక్కకూర ఇట్లా మొదలైనవి. తర్వాత మనకి శీతాకాలంలో పండించే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇకపోతే ఈ మధ్య కాలంలో మనము ఎగ్జాటిక్ క్రాప్స్ అంటున్నాము, అంటే బ్రొకోలీ గాని, లెట్యూస్ గాని, తర్వాత కొన్ని ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఈ షేడ్ నెట్ల ద్వారా, పాలీహౌస్ల ద్వారా క్యాప్సికమ్, కుకుంబర్ ఇలాంటి పంటలపై ముఖ్యంగా మన రీసెర్చ్ జరుగుతుంది. ఇదే కాకుండా మనకి దుంప పంటల పైన కూడా మనకి ఈ కూరగాయల పరిశోధన స్థానంలో పరిశోధన చేయబడుతుంది.
1: చాలా చక్కగా మీరు ఈ పరిశోధన స్థానంలో జరుగుతున్నటువంటి ఈ రకరకాల పంటల అభివృద్ధి గురించి మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ఈ రకరకాల కూరగాయల పంటల్లో చక్కటి పరిశోధన కూడా మీరు చేసి ఉంటారు. ఈ పంటల్లో ఎటువంటి వంగడాలు మీరు ఈ పరిశోధన స్థానం నుంచి మీరు రైతులకు అందించారు, ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియచేయండి.
2: ఈ పరిశోధన స్థానం ద్వారా మనం రైతులకి వంగలో భాగ్యమతి, గులాబీ, శ్యామల అనే సూటి రకాలు అంటే వెరైటీస్ మనము ఈ కూరగాయ పరిశోధన స్థానంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి దోసలో మనకి RNSM 1 అంటే రాజేంద్రనగర్ స్నాప్ మెలన్ 1, రాజేంద్రనగర్ స్నాప్ మెలన్ 3 అనే రకము. తర్వాత దుంప పంటల్లో మనకి వచ్చేసి సామ్రాట్, కిరణ్, RNSP 1 లాంటివి, స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంప అంటాము లేక మోరం గడ్డ అంటాము. ఈ విధంగా మనము ఇక చిక్కుడు జాతి అయితేనేమో RND 1, ఇక తోటకూరలోనేమో RNA 1 ఇలాంటి ఈ రకాలన్నింటినీ కూడా ఈ కూరగాయల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేయడం జరిగింది.

0: అయితే ఈ కూరగాయల పంటలు సాగు, ఈ వివరాల గురించి, చీడపీడల గురించి, రైతులకు ఎటువంటి శిక్షణ తరగతులు మీరు నిర్వహిస్తున్నారు, రైతులకు విత్తనాలని అనేక రకాల మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము రోజు రోజుకి విస్తరిస్తుంది, మరి ఇటువంటి సందర్భంలో విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, మీ కూరగాయల పంట సాగులో ఈ వివరాలు కూడా మాకు మన రైతు సోదరులకు అందించండి.
1: కూరగాయ పరిశోధన స్థలంలో వివిధ రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము జరుపుతాము. అవి కొన్ని SC SP ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అవి కొంతమంది ఒక 30 నుంచి 50 మంది రైతులకు మనము ఈ కూరగాయల పైన ప్రొడక్షన్ టెక్నాలజీస్, అంటే వాటిని ఎలా మంచి మేలైన యాజమాన్య పద్ధతుల పైన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ లాంటి వాటికి కూడా మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ కూరగాయల పండించడంలో ఈ తేనెటీగల ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. అయితే మాకు నేషనల్ బీ బోర్డ్ ద్వారా మాకు ఒక ప్రాజెక్ట్ ఉండటం వల్ల మేము చాలా మంది రైతులకు మేము ఈ తేనెటీగల గురించి, తేనె ఎలా ఉత్పత్తి చేయాలి దాని గురించి కూడా మేము ఒక 10 రకాల కార్యక్రమం చేశాము. ఈ మధ్య కాలంలో మేము డ్రోన్ టెక్నాలజీ పైన కూడా వర్క్ చేస్తున్నాము. ఇకపోతే మేము చాలా వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అంటే ఉద్యాన శాఖతో కూడా మేము అనుబంధంతో ఉండి వారు చేసే కార్యక్రమాల్లో కూడా మేము రిసోర్స్ పర్సన్స్ లాగా పాల్గొని రైతులందరికీ కూడా మేలైన యాజమాన్య పద్ధతులు, లేటెస్ట్ టెక్నాలజీస్ ని గురించి వివరించడం జరుగుతుంది. అదేకాక మేము కిసాన్ మేళాస్, రైతు సదస్సుల్లో కూడా పాల్గొని మా యొక్క టెక్నాలజీస్ ని రైతులకు అందిస్తాం.
2: ఇప్పుడు రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె జ్యోతి గారు మేలైన పూల సాగు గురించి ఇలా వివరించారు.
3: అందరికీ నమస్కారము. మన పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,765 ఎకరాల విస్తీర్ణంలో పూలు సాగులో ఉన్నాయి. అయితే మనకు ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెంచడం కొరకు చాలా అవకాశం ఉంది. మనకు ఇక్కడ మన నేలలు, వాతావరణము చాలా అనుకూలం ఈ పూల సాగుకు. అయితే మనకి పండ్లు మరియు కూరగాయలతో పోల్చుకున్నట్లయితే పూల సాగు విస్తీర్ణ తక్కువగా ఉంది, కాబట్టి అవిస్తీర్ణ పెంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకి పూలు గిరాకీ మార్కెట్లు ఎక్కువగా శుభకార్యాలలో, పెళ్లిళ్ల సీజన్, పండుగల్లో ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనం సాగు చేసే పూలు సరిపోవట్లేదు, కాబట్టి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, అంటే బెంగళూరు, తమిళనాడు, అదే విధంగా పూణె, అక్కడి నుంచి కూడా మనము ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో నేలలు, వాతావరణం చాలా అనుకూలం ఉంది, కాబట్టి రైతు సోదరులు మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని మనం విస్తీర్ణ పెంచుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే అవకాశం అనేది ఉండదు. అదే విధంగా ఈ యొక్క రీసెస్టేషన్, ఈ పూల పరిశోధన స్థానం అనేది ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో 1987 సంవత్సరంలో ఇక్కడ స్థాపించబడింది. అంటే కంబైన్డ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ 1987 సంవత్సరంలో ఈ పూల పరిశోధన స్థానం స్థాపించబడింది. అయితే దీన్ని ఆక్రిప్ సెంటర్ అంటారు, అంటే అఖిల భారతీయ కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టుల కింద మనకి బడ్జెట్ అనేది ఇక్కడ కేటాయించబడింది. 75% బడ్జెట్ మనకి ఆక్రిప్ సెంటర్ వాళ్ళు ఇస్తారు. అదే విధంగా మిగతా 25% మన స్టేట్ బడ్జెట్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఇక్కడ దాదాపు 3 శాస్త్రవేత్తలు పనిచేస్తున్నాము. దాంట్లో 21 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాస్త్రవేత్తకి 7 ప్రాజెక్టులు, ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వివిధ రకాల పూల సాగు పైన

0: సాగు చేస్తున్నాము. కాబట్టి ఈ రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలని దేశం నలుమూలల నుంచి సేకరించి మన తెలంగాణ రాష్ట్రానికి అనువైన రకాలు, ఎక్కువ దిగుబడి మరియు మార్కెట్లో వాణిజ్య పరంగా డిమాండ్ ఇచ్చే రకాలను మేము ఇక్కడ పరిశోధన చేసి రైతులకి నిర్దేశించడం జరుగుతుంది. అంతేకాకుండా దిగుబడి పరంగానే కాకుండా కూడా పూల కోత అనంతరం పూల యొక్క నిల్వ ఉంచే సమయము చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి వాతావరణంలో హెచ్చు తగ్గులైనా రైతులు పూలు కోసుకొని మార్కెట్ బాయ్ లోపల కూడా అవి వడిలిపోయే అవకాశం ఉండి గిట్టుబాటు ధర రాక చాలా నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి పూల కోత అనంతరం ఎటువంటి కెమికల్స్, ఎటువంటి రసాయనాలతో గాని అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండే రసాయనాలను మేము వాడడం జరుగుతుంది. పూల కోత అనంతరం ఈ యొక్క పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. ఇందులో మనము చక్కెర శాతం కానీ చిన్న చిన్న అంటే ఆరోగ్యానికి హానికరం లేని కెమికల్స్ ని వాడి ఎటువంటి వాటితో పూల యొక్క నిల్వ ఉంచే సమయము మనం ఎక్కువ రోజులు, మామూలుగా మనం బయట పడితే 2 రోజులకి పువ్వులు వాడిపోవడం జరుగుతుంది. అదే శీతల గిడ్డంగులు అంటే మనం ఇంట్లో అయితే రిఫ్రిజిరేటర్ లో పెడితే ఇంకో 4-5 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఆ విధంగా మేము ఇక్కడ పూల కోత అనంతరం చేపట్టవలసిన చర్యలు, జాగ్రత్తలు వాటిపైన కూడా ఇక్కడ పరిశోధన చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే ఈ పూల మొక్కల పరిశోధన స్థానం నుండి ఎటువంటి మొక్కలను మీరు ఉత్పత్తి చేయడం జరిగింది, అంటే కొత్తగా నూతనంగా వంగడాలను ఏమైనా తయారు చేశారా? ఇటువంటి తయారు చేసినటువంటి రైతులకు ఏ విధంగా చేరవేస్తున్నారు? వాళ్ళకు చేరవేయడం కోసం ఏమైనా ప్రామాణికమైనటువంటి చర్చా కార్యక్రమాలు గానీ, లేకపోతే రైతు సదస్సులు గానీ, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గానీ ఏమైనా నిర్వహిస్తున్నారా? ఒకవేళ నిర్వహిస్తే ఎలా నిర్వహిస్తున్నారు? సంవత్సరం పొడవునా ఎన్ని రోజులు మీరు రైతులకు కేటాయించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఈ వివరాలు ఒకసారి మన రైతులకు గుర్తుండేందుకు ఒకసారి వివరించండి.
0: ముఖ్యంగా మనకి రైతు సోదరులు ఎక్కువగా మన రాష్ట్రంలో కట్ ఫ్లవర్స్ కంటే కూడా, హరిత గృహాల్లో సాగు చేసే పూల మొక్కల కంటే కూడా విడిపూల పైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సో దాంట్లో ముఖ్యంగా మనకి బంతి, చామంతి, ఇక్కడ మేము నారు తయారు చేసి రైతులకి అందజేయడం జరుగుతుంది. అయితే బంతిలో అయితే బిదాన్ మ్యారీగోల్డ్ అనేది రైతులకి లోకల్ వెరైటీ, లోకల్ రకాల కంటే కూడా అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చామంతిలో అయితే ప్రతి సంవత్సరం మా దగ్గర దాదాపు రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా మేము ఎన్నో ఏళ్ళగా పరిశోధన చేయడంగా చామంతిలో మా దగ్గర 80 రకాల పైగా కూడా రకరకాలు, అంటే వాణిజ్య పరంగా అయితే పసుపు, అదేవిధంగా తెల్ల రకాలకి డిమాండ్ ఉంది. అంతేకాకుండా 80 రకాల అంటే దాంట్లో హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి, మన ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారిచే రిలీజ్ అయినవి. అదేవిధంగా ఐఆర్ఏ పూసా ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఇట్లా అంటే దేశం నలుమూలల పరిశోధన చేసిన చామంతిలో 80 పైగా రకాలన్నీ కూడా ఇక్కడ మేము జంప్లాజం వాటి యొక్క కటింగ్స్ ని ప్రతి సంవత్సరం కూడా నిల్వ ఉంచి వాటిని పొలంలో నాటి చాలా మందికి పట్టణాలలో వేసుకునే వాళ్ళకు కూడా తెలుపు పసుపే కాకుండా రకరకాల చామంతి మొక్కల్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మాకు రైతులకి శిక్షణ కార్యక్రమం కూడా మేము ప్రతి సంవత్సరము చామంతి పండుగ లాగా క్రైసెంథమం ఫెస్టివల్ డే అనేది శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. గత సంవత్సరం కూడా మేము డిసెంబర్ 12వ తేదీన నిర్వహించాము. కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ మేడం, అలాగే మా వైస్ ఛాన్సలర్ గారు, యూనివర్సిటీ అధికారులు, రైతులు 100 పైగా కూడా హాజరయ్యారు. అదే విధంగా ఆ రైతు శిక్షణ కార్యక్రమంలో మేము చామంతితో పాటు ఇతర పూల మొక్కల కూడా ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, ప్రెజెంట్లీ అంటే ప్రస్తుతం రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి ఎటువంటి సలహాలు సూచనలు పాటిస్తే వాటి యొక్క సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు, అధిక దిగుబడులను ఎలా సాధిస్తారు అనే అంశాలపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మన దేశం నలుమూలల నుంచి కూడా మా దగ్గర చాలా మంది ఎన్ఐఆర్డి ప్రోగ్రామ్స్ కానీ, శిక్షణ కార్యక్రమాలు, నాగాలాండ్, మిజోరం అక్కడి నుంచి కూడా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పూల పరిశోధన స్థానంలో జరిగే ఈ యొక్క పువ్వులను, తర్వాత మేము ఇచ్చే టెక్నాలజీని కూడా వాళ్ళు ఎంతగానో మమ్మల్ని అభినందించడం జరిగింది. అదే విధంగా రకరకాల విద్యార్థులు కూడా రకరకాల కాలేజెస్ నుంచి, ఒక హార్టికల్చర్ అగ్రికల్చరే కాకుండా డిగ్రీ కాలేజ్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఈ యొక్క వ్యవసాయ, అదే విధంగా ఉద్యాన యొక్క ఉత్పత్తుల గురించి, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ గురించి కూడా మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కోర్సు సర్టిఫికేషన్ అంటే ఒక 5 రోజులు ఇక్కడే మేము నర్సరీని ఎలా మేనేజ్ చేయాలి, అదే విధంగా అధిక దిగుబడులు రావాలంటే ఎటువంటివి మేము రైతులకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆ యొక్క ఉద్యాన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా సేంద్రియ ఎరువుల పద్ధతుల పైన కూడా మేము అందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ చేసే పరిశోధనల యొక్క టెక్నాలజీ శిక్షణ కార్యక్రమంల ద్వారానే కాకుండా వాట్సాప్ గ్రూపులు కూడా మేము క్రియేట్ చేసి అందులో రైతుల్ని యాడ్ చేసి పూల సాగు చేసే రైతుల్ని వాళ్ళ యొక్క సమస్యలు ఫోటోలతో సహా మాకు వాట్సాప్ పంపడం జరుగుతుంది. దూరంగా

0: ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా వాట్సాప్ గ్రూప్ల ద్వారా కూడా రైతు యొక్క సలహా సమస్యలకి మేము సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక ద్రాక్ష పంట విస్తరణ కార్యక్రమాల గురించి ద్రాక్ష పరిశోధన స్థానం అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రభావతి గారు ఇలా వివరించారు.
2: రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. తెలంగాణలో ద్రాక్ష పంట ఒక ప్రాముఖ్యతని సంతరించుకుంది. అసలు హైదరాబాద్ దేశంలోనే అత్యంత పురాతనమైన ద్రాక్ష సాగు కేంద్రాల్లో ఒకటండి. ఇది ఇప్పటిది కాదు చరిత్ర. 1890 ఆ ప్రాంతంలో అబ్దుల్ బాకర్ ఖాన్ అనే ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఈ అనాబ్షాహి అనే వెరైటీని హైదరాబాద్కి పరిచయం చేశారు. అయితే అనంతరం నైజాం పాలనలో హార్టికల్చరిస్ట్ గా పనిచేసినటువంటి శంకర్ పిళ్ళై గారు ఆయన 1960 దశకంలో ఈ రకాన్ని వాణిజ్యపరంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర వహించారు. అయితే 1969లో హైదరాబాద్ ద్రాక్ష సాగులో ప్రపంచ రికార్డు సృష్టించిందండి. అనాబ్షాహి అనే రకము 1 ఎకరాకొచ్చి 42 టన్నుల దిగుబడిని సాధించింది అప్పట్లో. తర్వాత కాలంలో అది గింజ రకము. తర్వాత కాలంలో వచ్చేసరికి థామ్సన్ సీడ్లెస్ అనేటటువంటి దాని క్లోన్లు ఇవన్నీ విస్తరించడం జరిగింది. ద్రాక్ష పరిశోధన స్థానం గురించి చెప్తున్నానండి. అది ఏంటంటే 1956లో ద్రాక్షపై పరిశోధన బాధ్యతల్ని వ్యవసాయ శాఖకు అప్పగించడం జరిగింది. అనంతరం 1965-66లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడింది. అప్పుడు ద్రాక్ష పరిశోధన కేంద్రం విశ్వవిద్యాలయానికి బదిలీ జరగటం. ప్రస్తుతం ఈ కేంద్రం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది మరియు ఏఐసిఆర్పి ఫ్రూట్స్ క్రింద 2013 నుంచి పనిచేస్తుంది.
3: ద్రాక్ష పరిశోధన స్థానం చరిత్ర గురించి చెప్పారు, బాగుంది. అయితే ముఖ్య ఉద్దేశం, ఏర్పాటు, కారణాలు ఈ వివరాలు చెప్పండి.
2: ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అండి, ఇది తెలంగాణలో మొత్తానికి కూడా ఉన్నటువంటి ఒకే ఒక్క ద్రాక్ష పరిశోధన స్థానం అండి. అలా అవడం వలన ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ ద్రాక్ష రకాలు మరియు హైబ్రిడ్ల పనితీరుని మేము అధ్యయనం చేస్తాం. అంటే ఈ వాతావరణ పరిస్థితులకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది. అధ్యయనం చేయటమే కాకుండా మేము వాటన్నింటినీ ఇవాల్యుయేషన్ అంటారు, అంటే మూల్యాంకనం చేస్తాం. అంటే ఏది బాగా సూటబుల్ అవుతుంది, రైతులు ఏది పండిస్తే వాళ్ళకి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వివిధ రకాల ద్రాక్షల పైన కూడా మేము పరిశోధనలు జరుపుతాం. తర్వాత అధిక నాణ్యత కలిగినటువంటి ద్రాక్ష ఉత్పత్తి మనకి రావడానికి అది కూడా మళ్ళీ లాభాలు చేకూరాలి, అంటే ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉండాలి సాగు పద్ధతులు. మళ్ళీ సాగులో మనము పెట్టినటువంటి వెచ్చించింది ఎక్కువగా ఉండి దిగుబడి తక్కువగా ఉంటే అది మళ్ళీ సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండేలాగా సాగు పద్ధతులను అభివృద్ధి చేస్తామండి. అట్లనే వాణిజ్య రకాల్లో అనుకూలమైనటువంటి కొన్ని రూట్ స్టాక్లు కూడా గుర్తిస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తే మనకి మొత్తం కూడా ఉప్పు నీరు అంత చౌడు భూములు ఇవన్నీ ఉన్నాయి. మరి అట్లాంటివి తట్టుకుని ద్రాక్ష నిలబడాలంటే ఏ వేరు మూలం దానికి బాగా పనిచేస్తుంది అనే దానిపైన పరిశోధనలు జరిపి డాగ్రిడ్జ్ వేరు మూలము ద్రాక్షకి మంచిగా పనిచేస్తుంది అని చెప్పి వాటి మీద కూడా గుర్తించడం జరిగింది. అలానే కొన్ని పురుగు మందులు వ్యాధి వస్తుంది కదండి, వాటి నియంత్రణ పద్ధతులను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదనంగా రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తూ ఉంటామండి. మళ్ళా అట్లనే విద్యార్థి పరిశోధనలకు కూడా మార్గదర్శకత్వం ఇస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కొన్ని పైడప్ ట్రయల్స్ కూడా చేస్తూ ఉన్నాం.
3: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు ప్రభావతి గారు. అయితే ఈ ద్రాక్ష పరిశోధన స్థానం నుండి ఏ వంగడాలు మీరు అభివృద్ధి చేయడం జరిగింది, రైతులకు సరఫరా చేయడం జరిగింది, ఈ వివరాలు కూడా ఒక్కసారి వివరించండి.
2: ఓకే అండి. అయితే ద్రాక్ష పరిశోధన స్థానం నుంచి తెలంగాణ మొత్తం మన రాష్ట్రానికి సిఫార్సు చేయబడినవి ఒక 3 రకాలు ఉన్నాయండి. ఆ 3 కూడా మేము పరిశోధనలు జరిపాము. ఈ యొక్క ప్రదేశానికి అనుకూలంగా ఉంటాయా లేదా అని వాటిపైన అది మాకు ఎన్ఆర్సీజీ పూణే, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ అని చెప్పి పూణేలో ఉంటుంది మా సంస్థ, వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి ఇవి. అవి ఇక్కడ మేము వ్యాలిడేట్ చేసి అంటే దాన్ని మొత్తం కూడా మేము మూల్యాంకనం చేసి విడుదల చేయడం జరిగింది. గెజెట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా 2020-2022లో 3 రకాలు తెలంగాణకు అనువైనటువంటి 3 రకాలు విడుదల చేశారండి. ఆ 3 రకాల్లో ఒకటి వచ్చేసి హైబ్రిడ్ 516 అనేటటువంటి రకం, అది జ్యూస్ రకం అండి. అది అధిక దిగుబడిని ఇస్తుంది, ప్లస్ ముందస్తుగానే పరిపక్వతకు వస్తుంది. అంటే మామూలుగా ద్రాక్ష 135 రోజులు తీసుకుంటుంది, ఇది 115 నుంచి 120 రోజుల్లోనే మనకి చేతికి ఫలసాయం వస్తుంది. ఇవి నీలి రంగులో ఉంటాయండి, మధ్యస్థ గుత్తులు కలిగి ఉంటాయి, మంచి తీపి ఉంటుంది, మంచి సువాసన కూడా ఉంటుంది, ఇది జ్యూస్ రకానికి అనుగుణం. అట్లనే ఇంకొక 2 వెరైటీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. దానిలో మంజరి మెడికా అనేటటువంటి రకం, అది జ్యూస్ రకం. దీన్ని కూడా ఇది మామూలుగా 130 రోజుల్లోనే మనకి చేతికి వస్తుంది, కాకపోతే ఎకరాకి 20 టన్నుల దాకా ఫలదాయం వస్తుంది. సో దీనిలో మనకి రసం అనేది 70-72% అంటే అధికంగా రసం రికవరీ అనేది దీనిలో ఉంటుంది. దీనిలో మనకి ఇంకొకటి చెప్పుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఆంథోసైనిన్స్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్యానికి చాలా మంచి చేసేటటువంటి ఆంథోసైనిన్ కంటెంట్ కూడా, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉంటాయండి.

0: ఇంకొక రకం వచ్చేసి మంజరి శ్యామ అని, ఇది టేబుల్ రకం, అంటే తినదగినటువంటి ద్రాక్ష. ఇది నల్ల రంగు ద్రాక్ష. దీనికి దిగుబడి వచ్చేసరికి ఒక 18 టన్నులు అట్లా వస్తుందండి, 15 నుంచి 18 టన్నుల వరకు ఎకరాకు వస్తుంది. ఇది కూడా 135 రోజుల్లో మనకి ఫలసాయం చేతికి వస్తుంది. ఇది మెరుగైన రంగు కలిగి ఉంటుందండి. అయితే దీనిలో ఉన్నటువంటి గుత్తులు ఏకరీతిగా ఒకటేసారి పక్వానికి వస్తాయి. సో దీని ద్వారా రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆర్థిక లాభాలని పొందుకోవచ్చు. ఈ 3 రకాలండి, హైబ్రిడ్ 516, మంజరి మెడికా అండ్ మంజరి శ్యామ. ఈ 3 కూడా ద్రాక్ష పరిశోధన స్థానం నుంచి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతుల కోసము విడుదల చేయబడినటువంటి రకాలు.
1: ఇక ఔషధ సుగంధ మొక్కల పరిశోధన స్థానం అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ వి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఈ ఔషధ సుగంధ మొక్కల ప్రాముఖ్యతను ఈ విధంగా వివరించారు.
2: నమస్కారం అండి. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం యూనివర్సిటీలో ఇదొక ముఖ్య డిపార్ట్మెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఔషధ మొక్కలు అనగా కొన్ని ఎలోవీరా, అశ్వగంధ, తిప్పతీగ, సెన్న, కోలియస్ మొదలైనవన్నీ పండిస్తుంటాము. అలాగే కొన్ని సుగంధ మొక్కలు లెమన్ గ్రాస్, వెటివర్, పామరోజా, మింట్, తులసి, దవనం లాంటివి మొదలైనవి ఇక్కడ పండిస్తుంటాము. ఈ పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రైతులకు చాలా వరకు ఈ ఔషధ మరియు సుగంధ పంటల గురించి ఎక్కువగా తెలియదు. ఈ ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు యొక్క సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని రైతులకు అందజేయడం అనేదే ముఖ్య ఉద్దేశం. పంటతో పాటు ఆదాయాన్ని కూడా అందించడమే ముఖ్య ఉద్దేశం. రైతులకు లైక్ ఇంటర్ క్రాపింగ్ కనుక లేకపోతే మిక్స్డ్ క్రాపింగ్ వల్ల ఈ ఔషధ మరియు సుగంధ పంటలు ఏక పంటగానే కాకుండా వీటిని అంతర సాగు పంటగా వేసుకోదగిన మొక్కలు ఉంటాయి ఇందులో. సో దానివల్ల రైతులకు అధిక ఆదాయం అనేది వస్తుంది.
3: మరి మీ సంస్థ ద్వారా మన రైతు సోదర సోదరీమణులకు ఏమైనా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తే ఆ వివరాలు కూడా తెలియచేయండి.
2: ఈ రైతు శిక్షణ కార్యక్రమాలు అనేది తరచుగా ఇక్కడ జరుగుతూనే ఉంటుందండి. పరిశోధన స్థానంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు రైతు శిక్షణ కార్యక్రమం చేస్తుంటాము. అలాగే ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ అనేది కూడా మేము నేరుగా రైతుల పొలానికి వెళ్లి ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ అనేది చేస్తుంటాము. దీని వల్ల వీళ్ళకి సాగు పద్ధతులు ఎలా చేయాలి, కొత్త పంట కాబట్టి రైతులకు అంతగా తెలియకపోవచ్చు. సో దీనికోసం మేము నేరుగా రైతు దగ్గరకే వెళ్లి ఈ పంట యొక్క ప్రాముఖ్యతను తెలిపి అది ఏ విధంగా వేసుకుంటే మంచిది, ఏ విధంగా అధిక లాభాలు వస్తాయో అలా కొత్త పద్ధతిని ఎంచుకొని సాగుని చేసేందుకు రైతులందరికీ యూస్ఫుల్ అవుతుందని అక్కడ వరకు వెళ్తాం.
3: మీరు చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము రైతులకు అని తెలియజేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఏ సంస్థలను కానీ ఏ ఇతరత్ర ఇన్వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఎటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మీరు కొత్తగా ఉత్పత్తి చేసిన ఈ ఔషధ సుగంధాల మొక్కలను చేరవేస్తున్నారు, ఇటువంటి వివరాలు?
2: అయితే ఔషధ మరియు సుగంధ మొక్కలు అనేది మనకి ఇండియాలోనే 1-2 సంస్థలే ఉన్నాయి. అవి మన స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసి మనకి మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ రాజేంద్ర నగర్ లో అండర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ లో ఇది స్టేట్ గవర్నమెంట్ కింద ఒకటి ఉంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సిమ్యాప్ లక్నో నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ అనేది ప్రధాన స్టేషన్ లక్నోలో ఉంది. దీనితో పాటు మనకు డైరెక్టరేట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ గుజరాత్ లో డైరెక్టరేట్ రీజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. సో మనకు తెలంగాణలో సంబంధించి మనకు సిమ్యాప్ బోడుప్పల్లో ఒక రిజిస్ట్రేషన్, మరియు MAPRS మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ రాజేంద్ర నగర్ లో ఒకటి రైతులకు అందుబాటులో ఉన్నది. దీనితో పాటు ఇప్పుడు మన పరిశోధన స్థానంలో రాజేంద్ర నగర్ లో మనకి క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేవి మనం సప్లై చేస్తూ ఉంటాము. రైతులకే కాకుండా మిద్దె తోటలకు, వివిధ సంస్థలకు మరియు రైతులకు ఇవన్నీ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది సప్లై చేసి, దాంతో పాటు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియలే కాకుండా సప్లై ఆఫ్ సీడ్స్ కూడా సప్లై చేస్తాము. ఔషధ మొక్కల్లో మన దగ్గర లభించే విత్తనాలు అశ్వగంధ, సెన్న, తులసి, దూలగుండి మొదలైన విత్తనాలు లభ్యమవుతాయి. అలాగే సుగంధ పంటలలో మనకి నాణ్యమైన మొక్కలు అంటే పిలకల ద్వారా సప్లై చేస్తుంటాము. లెమన్ గ్రాస్, వెటివర్, పామరోజా అనేది పిలకలు ఇస్తాము. దాంతో పాటు ఎలోవీరా, ఇంకా సీడ్స్ విషయానికి వస్తే తులసి మరియు పామరోజా విత్తనాలు అనేది అందుబాటులో ఉంటాయి.
3: అయితే సుగంధ పంటల నుండి నూనెను తీయడానికి ఏదైనా సాంకేతికత ఉందా? అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొత్తగా కుటీర పరిశ్రమాన్ని నిర్వహించుకునే వాళ్ళకి ఈ వివరాలు కూడా ఒకసారి వివరించండి.
2: ముందుగా మనకు సుగంధ మొక్కలు అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది నూనె. మనము ఈ గడ్డి జాతి మొక్కలలో మనకు నూనె ఎసెన్షియల్ ఆయిల్, నూనె అనేది మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అందులోంచి. సో ఈ గడ్డిని అనేది మనకి ఒక 6 నెలల తర్వాత, యాక్చువల్గా ఈ సుగంధ మొక్కలు అనేది బహువార్షిక మొక్కలు. సో 6 నెలల తర్వాత మనం గడ్డి గనక

0: కోతకు వచ్చినప్పుడు ఆ గడ్డి అనేది ముక్కలుగా కట్ చేసి మనం డిస్టిలేషన్ యూనిట్ అనగా స్వేదన పద్ధతిలో మనము స్టీమ్ డిస్టిలేషన్ చేసినట్లయితే మనకి నూనె అనేది ఆవిరి ద్వారా మనకు నూనె వస్తుంది. ఆ నూనెని మనం వివిధ రకాలుగా అంటే ఫ్లోర్ క్లీనింగ్లు, పర్ఫ్యూమ్స్, ఎరోమా థెరపీలో, లేకపోతే రిఫ్రెషనర్లు, ఎయిర్ కార్ రిఫ్రెషనర్స్ అలాంటి వాటిల్లో మనం ఉపయోగిస్తాము. వీటిని మనము పంట కోత అనంతరం 24 గంటల లోపే మనము ఈ స్వేదన పద్ధతిల ద్వారా మనము ఆ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేయాలి.
1: ఇలా రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయ పరిశోధన స్థానాలు, శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు మన తెలంగాణ రాష్ట్ర రైతులు చక్కగా ఆకలింపు చేసుకుని మన రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకోగలరని ఆశిస్తుంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గవ్వని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కళ. ఆ కళను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్
2: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అందరికీ ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయా వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
1: సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
2: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
1: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
2: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబంలో పక్క ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలని ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్నవారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీస్ కింద ఎలిజిబుల్గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
1: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
2: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఎంఐజీ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ కనుక అయితే సాలరీ స్లిప్స్ ఇస్తారు, లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నామంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతోపాటు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి కానీ ఇల్లు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంకులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
1: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు, లబ్ధిదారులు ఎంత వరకు రుణాన్ని పొందవచ్చు?
2: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో మనకు 30 చదరపు మీటర్ల వరకు అంటే దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజీ కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు, మరియు ఎంఐజీ కేటగిరీలో ఉన్నవాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోను 25 లక్షలండి.
1: సార్ ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడనుకోండి, వారికి నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?

0: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే 30 ఏండ్ల వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏండ్ల వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏండ్లు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్ అంటే 7% నుంచి 8.5-9%, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి మీ సిబిల్ బేస్ చేసుకొని. సిబిల్ని బట్టి 7.5 అనుకుందాం మనం, ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
1: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
0: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగు స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
1: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్టంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంతకాలం వరకు ఉంటుంది?
0: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు. మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
1: ఓకే అండి. సార్ మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
0: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ ఉండాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్నీ వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
1: సార్ మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
0: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
1: సార్ మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
0: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే, వారితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ తీసుకోవాల్సిందే. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కుటుంబం అనగా భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు మాత్రమే కుటుంబంగా పరిగణించబడతారు.
1: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు?
0: అంతే అండి.
1: సార్ మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయూతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు 4 చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగో ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు శాలరీ స్లిప్స్తో కానీ, మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, లీగల్గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంచనా వేస్తారు, దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి, మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారి జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది, అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడానికి ఉంటుంది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000లో కూడా ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000లోంచి మిగిలింది మాత్రమే ఈ లోన్కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్కి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఐటీ

0: ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో క్యాలిక్యులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
1: ఇంకా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
0: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు. దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి. ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంక్కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జీపీఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుందన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
0: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
1: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి? ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చాయి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో 2 రోజుల బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, అప్పగింతకు సహకరించడం, అక్రమ ఆస్తులను రికవరీ చేయడంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సిబ్బంది శిక్షణా శాఖ కార్యదర్శి రచనా షా పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్ట్ను వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు జాదవ్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి ఈరోజు సమావేశమై పలు అంశాలను చర్చించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను దేశానికే ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దాలని, మంచి రేవుల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఏవియేషన్ రంగంలో కెరీర్ అవకాశాలు కల్పించేందుకు ఇండిగో రీచ్, భారత్ కేర్స్తో కలిసి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం ద్వారా అర్హులైన యువతులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శ్రోతలు ఇంతవరకు గంటి పద్మజ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి శ్రోత్ర మహాశైలకు శతానీక వందన వందారములు. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలవేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తి భావనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు, కవితామూర్ధన్యుడు, సజీవ భక్తిమూర్తి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు. జానపదాలలోనే జ్ఞానపథాలను చూపించినటువంటి పుణ్య పురుషుడు. లోకానికి దీపం వలె వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని, ఆధ్యాత్మికతను, శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది. పావనములు హరిభక్తి విభావనములు

మన కథానాయకుని తాళ్లపాక అందమాచార్యుల వారి జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక పరమ పవిత్రమూర్తి అయిన చెన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వంశీయులు. వారి వంశములో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములను అనగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం వలన ఒక శుభలగ్నములో 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజవైశాఖ శుద్ధ

పౌర్ణమి, బుధవారము, విశాఖ నక్షత్రము, క్రీస్తు శకం 9/5/1408 సంవత్సరంలో అన్నమాచార్యుల వారు జన్మించినారు. భావి భాగవతాలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చెయ్యన ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఉగ్గుబాలలో రంగరించి పోసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలికించింది. హరినందకాంశ సంభవుడైన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వ వేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలములోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పని కదా, కొడవలి చిటికన వేలును కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అని అనుకుంటూ సొమ్మసిల్లిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్యప్రభాభాసమైన దేహంతో వెలుగొందుతున్న వెంకటేశ్వరుని దివ్య వైభవాలను కనులారా సందర్శించాలు స్వప్నసీమలో అన్నమయ్య. మేల్కొన్నాడు. కల నిజం కావాలనుకున్నాడు.

పరమయోగుల పాలిట పరమ నిధానమైన పరంధాముని ఆ స్వప్నంలో దర్శించాడు. కల నిజం కావాలనుకున్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తానూ నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ వేయి గుండెల రేడైన ఏడుకొండల వాణి సప్తగిరులను కన్నులారా చూశాడు. అది

0: భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడు కొండలనెక్కాలని వెళ్ళిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు సాగడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది. సప్తగిరులను దాటి అన్నమయ్య దీనానం దీనావస్థ ఆ జగన్మాత కన్నులలో కనిపించింది.
1: వాడిన తీవే ఓలే ధరపై బడి సోచిలియున్నవాని

అన్నమయ్య శిరస్సును ఒడిలో నెడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను ఆ వరదాభయ హస్తంతో శరీరమంతా నిమిరినది. జగజ్జనని కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్య మంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా దర్శించాడు. అప్పుడు అలమేలుమంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండను పాదరక్షలతో ఎక్కరాదు, కనుక పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనం అవుతుంది అని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి భావనతో భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలమేలుమంగమ్మ అని గుర్తించింది. ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకములతో తల్లి పాదారవిందావులకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలుమంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం. తిరుమల పరమ పావనమై శ్రీదేవి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యేక

ప్రత్యక్ష దైవం. దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశం నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య, స్వామి పద్మ పుష్కరిణి చింతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జలాలలో తెప్పలలో తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా దేవునికి దేవికి నీ తెప్పల కోనేటం.

అనే కీర్తన ద్వారా తలుచుకున్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుడి కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మ్రొక్కి చింత చెట్టు, పెద్ద గోపురము, గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగా నరసింహస్వామి వారికి, జనార్దనునకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నెల రామచిలుకను, భండారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసిన దర్శించిన వెంటనే అన్నమయ్య గళంలో ఒక సంకీర్తన ధార ఉప్పొంగింది. పొడగంటి

అని ఎన్నో సుమధుర కీర్తనలను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కరం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం,

మంగళవాద్య, మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తన రావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రజామర చారములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరు

తిరుమల క్షేత్రవాసి, హరిధ్యానలోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవమత వ్యాప్తశీలి అయిన ఘనవిష్ణుయతి అనే వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై, ఘనవిష్ణుయతి అన్నమయ్య నా భక్తుడు అనే నా భక్తుడు ఇచ్చటకే వచ్చి ఉన్నాడు, వానికి నీవే ముద్రధారణ చేయి అంటూ శంఖచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘనవిష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి శ్రీ వైష్ణవునిగా గావించి పంచ సంస్కారములను నిర్వహించాడు. పంచ సంస్కారములనగా తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. ఈ యొక్క పంచ సంస్కారములను ఘనవిష్ణుయతి ఇచ్చాడు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయార్యగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపనలు చేస్తూ అచ్చటి జనులను అలరిస్తూ తిరుమల నివాసి అయ్యాడు. ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉండేవారు.

తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవిత రచనలను వీణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పిరమాండ్లను వదిలి నేను రాలేను అమ్మా అన్నారు. తల్లి పట్టిన పట్టు విడవలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి విడలేడు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారి యొక్క స్వప్న ప్రబోధం కలలో చెప్పాడు. జరిగింది. అన్నమయ్య తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రుల ఆశ నిరాశ చెయ్యబోకు అని స్వామివారి స్వప్న ప్రబోధం జరిగింది. తల్లి దీవెన, స్వామివారి ఆన, విష్ణుముని ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాలలో చెరగరని ముద్ర వేసుకున్నాయి. మరో మాటాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగిన కన్యాద్వయాన్ని, ఇద్దరు కన్యలను ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ ద్విపద కావ్య రచయిత. ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవిత వ్యాసాంగానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖ జీవితాన్ని ఆరంభించాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరూ కలిగారు. వారి సహచర్యంలో స్వామి యొక్క సంకీర్తనా పటిమ మరింత పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవ్య నవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా ప్రభాసిస్తున్నటువంటి సమయంలో విజయనగర సామంతుడైన 1450 ప్రాంతంలో పరమ పవిత్రమైన టంగుటూరును పరిపాలిస్తున్న రాజు సాళ్వ నరసింగరాయ భూపతి. అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆస్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి ఆహ్వానించారు. పసిడిగద్దపై ఆసీనుడైనటువంటి ఆ మహారాజుగారు పెనుగొండను కూడా జయించాడు. సత్యాంగమిత ఫలప్రదాయి. ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగార మంజరిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమాచార్యుల వారు.

రాజు విన్నాడు. అన్నమయ్య శృంగార సంకీర్తన మంజరిని, శృంగారాధినాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్య జనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే, మహాత్మా, వెంకటేశ్వరునిపైన రచించినట్టుగానే మా పట్టమహిషిపైన నాపైన శృంగార మంజరిని రచించి అంకితం చేయండి. ఈ పెనుగొండ క్షేత్రాన్ని నీ స్వాధీనం చేస్తానన్నాడు ఆ యొక్క మహారాజు గారు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకునుడైన నేను నీ చెంత చేరుటయే నేను చేసిన మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు

తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పషాయికే అంకితాలు. నారాయణుని కీర్తించిన ఈ నోటితో నరులను ఎనాటికి కీర్తింపనరులన్నాడు. ఆ మహారాజు ఊరుకుంటాడా? రాజుల కొలువు గాజుగిన్నెలాంటిది. ఆగ్రహోదగ్రుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటేశ్వరుడు వెంకటరమణుడు ఇక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప విలిచిన వేళ, అంకిలిగా అప్పులవారాగిన వేళ, శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్తత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యులు, ఆపద ముక్కుల వాడైన వెంకటరమణుడే తగిన తీర్పు ఇవ్వగలడని నమ్మి నెమ్మి కొలిచి స్వామివారిని శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యల లూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపముంది అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాబజారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినవి, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్ట ప్రదాయి అయిన శ్రీనివాసుడు మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములను కావిస్తూ ప్రయాణమైనాడు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

నరసింహుని దర్శించాడు. అహోబిల మఠాధిపతి అయిన షటగోప మునీంద్రుని వద్ద సకల వేద శాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములను గుర్తుగా 32,000 సంకీర్తనలు రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకిత మనర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా జయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా 7 కొండలపైకి చేరుకున్నాడు అన్నమాచార్యుల వారు. నిగమ

శ్రీ వెంకటేశ్వరుని దివ్య పద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషసాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమన్నీ అటువంటి సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధించాడు. బ్రహ్మముఖటే.

స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటువంటి యొక్క కీర్తనను రచించారు.

వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతూ ఉయ్యాల సేవలలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తోగుటు ఉయ్యాలలో ఊగుతున్న సర్వదివ్యాంబర భూషితుడైన శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావనతో సంకీర్తనలతో కీర్తించాడు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది. 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకిత మునర్చి దాచుకో నీ పాదాలకు, తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు వొద్దికై మము రక్షించగా అన్నాడు. సంకీర్తన చేసేందుకు ఇక శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని ఏలే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అన్నవయ్య.

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు అన్నమాచార్యుల వారు ప్రశంసాలంకారములతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనముల ద్విపద రామాయణము వెంకటాచల మహత్యము శృంగార మంజరి శతకములు అనేకమైనటువంటి యొక్క ప్రబంధమును రచించి సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అన్నాడు అన్నమయ్య. గృహస్థ ధర్మాన్ని పాటించారు. శ్రీనివాస అనుగ్రహం వలన తనను మించినటువంటి తనయులను మనుమలను పొందారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వరుని సంకీర్తించి తన కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి తంబూరా చిరుతలు ఇచ్చి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని చెప్పి స్వామివారి సన్నిధానంలో అన్నమయ్యను ఒక దివ్య జ్యోతిగా శ్రీనివాసునిలో ఐక్యమైనది.

అన్నమాచార్యుల వారు అనేకమైనటువంటి యొక్క కీర్తనలను 32,000 సంకీర్తనలలో బహుళ ప్రాచుర్యం, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలను, ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క సంకీర్తనలను రచించారు. తిరుమల గిరిరాయ.

దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమదపదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదారవిందముల వద్ద నిరంతరం వెలిగేటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కరడన్నమయ్య. భక్తులారా, పద కవితా పితామహుడు, ప్రథమ వాగ్గేయకారుడు, శ్రీనివాస భక్తుడు, సంగీత సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క కథలో అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలను సంకీర్తనాధార ఆ యొక్క అన్నమాచార్యుల వారి నుండి అనేకముగా వచ్చినవి. అందులో మత్స్యదురగలు, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలు, కళ్యాణోత్సవ సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు, అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలు ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించి శ్రీనివాస పరబ్రహ్మాంకితమునర్చారు. అందులో ముఖ్యమైనటువంటి యొక్క సంకీర్తనలను ఈరోజు కొంతవరకు మనం గానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణోత్సవ సంకీర్తనలలో నిలమూడు శోభనాలు నీకు నతనికి.

అనేటువంటి యొక్క సంకీర్తన, కళ్యాణోత్సవ సంకీర్తన, మరియు ఇంకా అనేకమైనటువంటి యొక్క సప్తగిరుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి యొక్క సంకీర్తనలు, అనేకమైనటువంటి రచనలను ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించారు. ఈ కథను ఆశాంతం విన్న మీకు అలమేలు మంగాపతి శ్రీ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చి రక్షించుగాక అని చెప్పని ప్రార్థిస్తూ జయమంగళము నీకు సర్వే.

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామిత

0: మీరింతవరకు వెల్దయ భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
5: సమయం 11:00, మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
6: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే రత్నా పాండే. संसद ने जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक 2026 पारित कर दिया है. इसे राज्यसभा ने आज स्वीकृति दी. लोकसभा पहले ही विधेयक को पारित कर चुकी है. विधेयक का उद्देश्य जन्म और मृत्यु पंजीकरण अधिनियम 1969 में संशोधन करना है. नया विधेयक विलंबित पंजीकरण के प्रावधानों को और अधिक सख्त बनाने और जन्म तथा मृत्यु की घटनाओं की समय पर सूचना देने को प्रोत्साहित करने के लिए लाया गया है.
7: इस विधेयक का उद्देश्य जन्म और मृत्यु के पंजीकरण में होने वाली देरी को रोकने और लोगों को समय पर पंजीकरण के लिए प्रोत्साहित करना है. नए प्रावधान के तहत अगर किसी जन्म या मृत्यु की जानकारी 1 साल बाद लेकिन 2 साल के भीतर दी जाती है तो उसका पंजीकरण जिला मजिस्ट्रेट, उपमंडल मजिस्ट्रेट या DM द्वारा अधिकृत कार्यपालक मजिस्ट्रेट की अनुमति मिलने के बाद ही होगा. अनुमति देने से पहले अधिकारी को यह जाँच करनी होगी कि उस व्यक्ति द्वारा दी गई जानकारी सही है या नहीं. यदि जन्म या मृत्यु की सूचना 2 वर्ष से अधिक समय के बाद जाती है तो उसका पंजीकरण केवल प्रथम श्रेणी के न्यायिक मजिस्ट्रेट के आदेश पर ही किया जाएगा. जन्म और मृत्यु का पंजीकरण कराना सभी के लिए अनिवार्य है और इसके बाद मिलने वाला प्रमाण पत्र किसी व्यक्ति की कानूनी पहचान का महत्वपूर्ण दस्तावेज होता है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
6: लोकसभा ने आज विनियोग विधेयक 2026 पारित कर दिया है. इसमें 31 मार्च 2023 को समाप्त हुए वित्त वर्ष के दौरान कुछ सेवाओं पर स्वीकृत राशि से अधिक खर्च की गई थी.

0: action against fugitives, the government enacted the Fugitive Economic Offenders Act in 2018. It added that India has developed an integrated intelligence-led and technology-driven model to combat fugitive criminals. India has condemned the attack on the Indian flagged commercial vessel that sank in the Red Sea off the coast of Yemen today. In a statement, Ministry of External Affairs said all 13 Indian nationals have been rescued. It said the Indian embassy in Riyadh is closely monitoring the situation and proactively coordinating with the Yemeni authorities for the safety and security of the crew. The ministry thanked the Yemeni authorities for their support. It said the continuing incidents of attacks on commercial shipping in the region are deeply worrisome. An Air India flight AI2379 operating from Phuket to Delhi today experienced a brief in-flight turbulence related event during cruise, resulting in a momentary change in altitude. The aircraft landed safely in Delhi and all passengers and crew have safely disembarked. The aircraft was carrying 137 passengers and 8 crew members. Air India said that of these, 13 passengers and 4 crew members sustained injuries and were taken to hospital for medical evaluation. It also confirmed that there have been no serious injuries as of now. The Election Commission has revised the schedule of the ongoing Special Intensive Revision SIR of the electoral roll in Delhi and Maharashtra. According to the revised schedule, the house-to-house verification by booth-level officers will continue till the 17th of this month. The draft electoral roll will be published on the 24th of this month, while the final electoral roll will now be published on 27th October. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh today said that ethanol is a big opportunity for the farming sector, provided its policy is farmer-centric and the correct price of the crop reaches the farmer directly. During a meeting with a delegation of the All India Kisan Coordination Committee held in New Delhi, Mr. Chauhan heard all the suggestions of farmer leaders and assured that the government will take their views on ethanol seriously. India has termed the so-called local elections in Pakistan-occupied Jammu and Kashmir as complete farce, saying such hollow exercises cannot hide reality. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal pointed out that the real happening is that of public protests and wanton killings by Pakistani forces. In badminton, unseeded Indian pair Krishna Prasad Garga and Pruthi Krishnamurthy Roy upset sixth seeds Kelaimpon Charo Enkita Morn and Warapol Thongsanga of Thailand 21-16, 21-18 to advance to the men's doubles second round at the Korea Masters Tournament in Asan today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాల గురించి తెలుసుకుందాం. 6:10 భావన కార్యక్రమంలో లక్ష్యం అంశంపై వేదాంతం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం, 6:35 సేంద్రియ వ్యవసాయం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త కె మమత గారి వివరాలు, 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్, 7:15 ఉదయ్ తరంగణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికలో భాగంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీమతి నామణి సుజనాదేవి గారితో పరిచయం, పరిచయకర్త ఎస్ రమేష్ సుంకసారి, 8:30 కర్ణాటక శాస్త్రీయ కార్యక్రమంలో సంగీత కార్యక్రమంలో శ్రీ భాగవతుల సుధాకర్ గారి గాత్రం, 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో టి స్ఫూర్తి గారి గాత్రం, వాద్య సహకారం వయలిన్పై శ్రీ బి పవన్ సింగ్, మృదంగంపై శ్రీ బి జయభాస్కర్, 11:30 హిందుస్థానీ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ భాడే గులాం అలీ ఖాన్ గాత్రం, 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి మీరు వింటున్నారు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఇక మధ్యాహ్నం 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రయోజిత కార్యక్రమం, 2:30 నిశీగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోదరాణి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రక విశ్వవిద్యాలయం వారి ప్రయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తిలో పశు ఘనాభివృద్ధి గురించి పశువైద్య శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాకా విషయహే ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. సమయం 11:13 దాటింది. ఇక ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.